0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు, రైతు నేస్తాం 7:30 నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8:30 వరకు, చిత్రలహరి 8:30 నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, సరదాగా కాసేపు 1 గంట నుండి 1:15 వరకు, కథానిక 1:15 నుండి 1:30 వరకు, టైమ్ లైన్ 1:30 నుండి 2 గంటల వరకు, సిల్వర్ స్క్రీన్ 2 గంటల నుండి 3 గంటల వరకు, ఆణిముత్యాలు 3 గంటల నుండి 3:30 వరకు, మహిళ 3:30 నుండి 4 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 4 గంటల నుండి 4:30 వరకు, రైతు నేస్తం 4:30 నుండి 5 గంటల వరకు, అది సంగతి 5 గంటల నుండి 6 గంటల వరకు, మస్త్ టైం పాస్ 6 గంటల నుండి 6:30 వరకు, కెరియర్ చాయిస్ 6:30 నుండి 7 గంటల వరకు, టాలీవుడ్ టాకీస్ 7 గంటల నుండి 8 గంటల వరకు, టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞాల ఫలితంగా ఏమవుతుందంటే వర్షాలు కురుస్తాయి. చూడండి, అంటే ఎలాంటి వర్షం అంటున్నారు ఇక్కడ, సంపద వర్షం కురుస్తుందట భూమిపై. ఆ విధంగా ఈ శ్లోకంలో చెప్పబడినట్టుగా నదులు అనేవి తయారవుతాయి. మరి బ్రాహ్మణులు అనేవాళ్ళు వాళ్ళు కావాలని ఏం చేస్తారు, పేదరికాన్ని స్వచ్ఛందంగా స్వీకరిస్తారనమాట. కానీ వాళ్ళ యొక్క యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళేమో పేదరికంలో జీవిస్తారు బ్రాహ్మణులు, కానీ వారు చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు సంపదను కలిగిస్తాయి. 2300 సంవత్సరాల క్రితం చాణక్య పండితుడు అతడు చాలా అత్యంత పేదరికంతో కూడిన జీవితాన్ని గడిపాడు. కానీ అతడు ఒక ఈ మగధను కేంద్రంగా చేసుకున్నటువంటి ఒక సంపత్ సమృద్ధమైనటువంటి విశాలమైనటువంటి ఒక రాజ్యాన్ని, ఒక వ్యవస్థని అతడు పరిపాలన చేశాడు, ప్రణాళిక వేశాడు. కానీ అతడు మాత్రం చాలా పేదరికంలో జీవించాడు. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడినట్టుగా రాజు కూడా అత్యంత ముఖ్యం. ఎందుకని, ఎందుకంటే అతడు బ్రాహ్మణులను పోషిస్తాడు. మరి బ్రాహ్మణులు ఉంటేనే సమాజంలో యజ్ఞాలు అనేవి పోషింపబడతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సంపద కలిగినటువంటి వాడు ఉండాలి సమాజంలో, అలాగే బ్రాహ్మణుడు ఉండాలి, అలాగే క్షత్రియుడు కూడా ఉండాలి. అప్పుడు నదులు అనేవి కూడా ఉంటాయి. ఎందుకంటే యజ్ఞం చేస్తేనే ఏమవుతుంది, వర్షం పడుతుంది, వర్షం పడితేనే నదులు అనేవి ఉంటాయి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంపై శ్రీమద్ భాగవతం 1:840 ఇచ్చిన ప్రవచనం, 1974 మాయాపూర్ అక్టోబర్ 20 ఇచ్చిన ప్రవచనంలో ఆయన వ్యాఖ్యానించారన్నమాట ఈ శ్లోకంలో. ప్రభుపాదులు వారు అన్నారు, చాణక్య పండితుడు అంటాడు ఏమనంటే, ఎక్కడైతే నది లేదో, ఎక్కడైతే స్నేహితుడు లేడో, ఎక్కడైతే దేవాలయం లేదో, అలాంటి పట్టణానికి గాని నగరానికి గాని వెళ్ళొద్దు అని చెప్పి అంటాడు. ఆ నగరానికి వెళ్ళొద్దు, నది లేకపోతే, స్నేహితుడు లేకపోతే, మందిరం లేకపోతే, అప్పుడు ఆ గొప్ప నగరం అనేది గొప్ప అరణ్యం లాంటిది, కాబట్టి నిషేధించబడింది. అందుచేత మనం వీటితో ఆనందంగా ఉండాలి. ఈ నగరాలు పట్టణాలు అంటే దాని అర్థం, నగరాలు పట్టణాలు అంటే పెద్ద పెద్ద కబేళ్లలు, సినిమాలు, అలాగే వేశ్యా గృహాలు, కర్మాగారాలు, ఇలాంటి మురికివి ఇవన్నీ కాదు. అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడలేదని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే శాస్త్రాల్లో ఎక్కడైతే నగరాల గురించిన వర్ణన వచ్చిందో ఆ నగరాలన్నీ కూడా ఎలా చెప్పారంటే, నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప తోటలతోటి, వనాలతోటి నిండి ఉన్నాయని చెప్పబడింది. అంతేగాని భాగవతంలో శాస్త్రాల్లో నగరాల గురించిన వర్ణన వచ్చినప్పుడు అక్కడ కబీళాలు ఉన్నాయని, సినిమా హాళ్ళు ఉన్నాయని, వేశ్యా గృహాలు ఉన్నాయని, కర్మాగారాలు ఉన్నాయని, లేకపోతే ఈ యొక్క డంప్ యార్డులు ఉన్నాయని ఎక్కడ చెప్పలేదు మనం. ఆ ప్రవచనంలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రత్యేకించి ఆయన మాయాపూర్లు ప్రవచనం చెప్పారు కదా, ఆ మాయాపూర్ మందిరానికి అతి చిరువ నుండి గంగానది ప్రవహిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ ప్రవచనంలో ఆయన ఏం చేశారంటే, ఈ ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగానది యొక్క పవిత్రత పైకి అందరి యొక్క ఏకాగ్రతను మళ్లించారు. అంటే ఆయన యొక్క దృష్టి ఏమిటనేది అక్కడ, అంటే ఆయన యొక్క ఆయన దూరదృష్టి, ఆయన ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది మనకి వ్యక్తం చేశారనమాట. ఎందుకంటే ఆయన ఒక ఆధ్యాత్మిక నగరాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు మాయాపూర్. మరి అది ఇప్పుడు అది నెరవేరింది, ఎందుకంటే అక్కడ నగరం ఏర్పాటైంది. ఆ ప్రవచనం ఇచ్చిన తర్వాత మరి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అన్ని అంశాలు కలిగినటువంటి ఒక నగరం ఏర్పాటైంది అక్కడ. మరి నదుల నుండి మనం మన దేహ ఆరోగ్యానికి అలాగే పోషణకు పరిశుభ్రతకు కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందుతాం మనం నదుల నుండి. అందుకే ఎవరైతే ఈ యొక్క నదులను ఈ మురికి నీటితో కలుషితం చేస్తారో వారు వైదిక సంస్కృతిలో శిక్షింపబడేవారు అన్నమాట. చూడండి, వైదిక సంస్కృతిలో ఎవరైతే ప్రవహించేటువంటి ఈ జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మురికి నీరును కలుపుతారో వాళ్ళందరూ కూడా శిక్షింపబడ్డారు. మరి ఈ శ్లోకం కూడా ఇది బృహస్పతి నీతి శాస్త్రం నుండి స్వీకరించబడిందట. మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏమిటది? ధనిక శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమహ పంచయత్రణ విద్యంతే నతత్ర దివసం వసేత్ అని చెప్పన్నాడు. అది 10వ శ్లోకం. లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత. లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత పంచయత్రణ విద్యంతే నకుర్యా తత్ర సంగీతం. పంచయత్రణ విద్యంతే నకుర్యా తత్ర సంగతిం అని చెప్పన్నారు. ఏమన్నాడంటే ఎక్కడైతే మనకు జీవిక లేదో, ఎక్కడైతే పౌరులకు భయము కానీ లజ్జ కానీ ఉండవో, ఎక్కడైతే నైపుణ్యం అనేది ఉండదో, వైరాగ్యం అనేది ఉండదో, అలాంటి ప్రదేశాల్లో జీవించవద్దు అని చెప్పుకుంటున్నాడు చాణక్యుడు. ఏమంటున్నాడు, ఎక్కడైతే జీవిక లభించదో, జీవిక అంటే ఏమిటి అంటే జీవితాన్ని పోషించుకోవడానికి అవకాశం దొరకదు, ఎక్కడైతే పౌరులు భయం లజ్జ లేకుండా ఉంటారో, ఎక్కడైతే నైపుణ్యం అనేది వైరాగ్యం అనేది ఉండదో, అలాంటి చోట జీవించొద్దని చెప్పారు. అలాంటి ప్రదేశాలు భాష్యం బృహస్పతి కూడా అలాగే చెప్పాడట. ఏమన్నాడంటే ఎక్కడైతే మీరు గౌరవింపబడరో, ఎక్కడైతే రాజులు అనేవాళ్ళు ఉండరో, ఎక్కడైతే ఉన్నత విద్యకు అవకాశం ఉండదో అక్కడ జీవించవద్దని చెప్పాడు. రాబర్ట్ యంగ్ పెల్టన్ అనేటువంటి వాడు ఒక పుస్తకం రాశాడట. ఏమనంటే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ అని చెప్పి, అంటే ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు అనే ఒక పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాడు రాబర్ట్ యంగ్ పెల్టన్ అనేవాడు. అది ఒక దిశానిర్దేశం ఇవ్వడం కోసం అనమాట జనానికి. ఆ పుస్తకంలో అతడు ఏం చేస్తారంటే ప్రపంచంలోని అత్యంత అంధకారంతో కూడినటువంటి కొన్ని నలుమూలల్లో ఉండేటువంటి నిర్కాంతపరిచే గందరగోళ పరిస్థితుల గురించి అందులో రాస్తాడనమాట. మరి ఆఫ్రికా గురించి అతను చేసినటువంటి చర్చలో పెల్టన్ అతడు ఈ మధ్య ఉన్నటువంటి ఈ శామ్యూల్ డో అనేటువంటి ఒక లైబీరియాకి చెందినటువంటి నియంత గురించి రాశాడనమాట. నిన్నటి రోజున మనం చర్చించుకున్నాం ఆఫ్రికా దేశంలో నరకప్రాయమైన పరిస్థితులు ఎలా ఉంటాయని. మరి ఆ శామ్ డో అనేటువంటి వాడు అప్పటికే చనిపోయాడు, పుస్తకం రాసేవాడు, ఈ నియంత అనమాట. ఒకడు వాడి యొక్క రోజు ఎలా ఉంటుందో, వాడితో జీవిస్తే ఒక రోజు ఎలా ఉంటుందో రాశారనమాట. మరి ఈ శామ్ డో అనేవాడు ఏం చేసేవాడంటే అమెరికన్ బీర్ తాగేవాడట, తర్వాత హ్యాలోవిన్ అనేటువంటి దుస్తులు ధరించి జీపులోకి దూకేవాడట, జీపులోకి. మరి ఇప్పుడు జీపులో ప్రయాణిస్తూ ఉండగా తుపాకీ పట్టుకొని దారి ముట్ట పోతూ వినోదం కోసం దారిలో ఎదురైన వాళ్ళందరినీ చంపేవాడట, కాల్చుతూ. చూడండి, జీపులు వెళుతూ సరదాగా, అంటే ఈ రోడ్డు మీద వేగంగా నడుపుతూ సరదాగా కనిపించిన వాళ్ళలా కాల్చేసేవాడట తుపాకీతోటి. అలాగే కొంతమంది నిస్సహాయకులైన, అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉండేవారో వాళ్ళని ఏం చేశారంటే జీపుకి తాడు కట్టి వాళ్ళని లాక్కుంటూ ఈ అధికారిక గృహం వరకు లాక్కొచ్చేవారట. లాక్కొచ్చి ఏం చేసేవాడట అంటే అక్కడ వారిని చంపేసేవాడట. ఏ విధంగా అంటే వాడికి రెండు పెంపుడు సింహాలు ఉన్నాయట, ఆ పెంపుడు సింహాలకి అప్పచెప్పేవాడట లాక్కొచ్చి. సో కాబట్టి అలాంటి ఒక నియంత అన్నమాట వాడు, శామ్యూల్ డో అనేటువంటి వాడు. దురదృష్టవశాత్తు

0: లైబీరియా జనులకు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఎంతో మంది విశ్వసనీయమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చెప్తున్నారు మా సతీర్థిని హ్లాదినీ దేవి, అలాగే ఎంతో మంది ఆఫ్రికన్ భక్తులు, వారందరూ కూడా మందిరం నుంచి ఎత్తుకు వెళ్ళపోబడిపోయారట. వాళ్ళందరూ కూడా ఆ దేశ నాయకుడి ఆజ్ఞ మేరకు చంపివేయబడ్డారట ఆఫ్రికాలో. కొన్నిసార్లు మరి అలాంటి ప్రదేశాల్లోకి భక్తులు ఎంతో గొప్ప ప్రమాదాన్ని స్వీకరిస్తూ వెళుతుంటారు. దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి దురదృష్టవంతులైనటువంటి జనులకు ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం. మరి ఆ విధంగా ఈ అసురులైనటువంటి దుర్మార్గుల యొక్క పాలనలో ఎంతో కష్టపడుతూ వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పి అంటారు. మరి ఇంకా మనం అవాక్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయట, కానీ ఈ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలో అలాంటి నివేదికలు ఎప్పుడు కూడా రావు సరిగా. కానీ ఈ ప్రపంచంలో చెప్తున్నారు సత్యం అనేది చాలా అరుదుగా దొరికేటువంటి విషయం. అయినప్పటికీ వైదిక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వారు చాణక్య పండితుని యొక్క ఉదాహరణలో మనం చూడొచ్చు, వైదిక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎప్పుడు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు, సత్యం మాట్లాడడానికి. అది సాంఘికంగా రుచికరంగా లేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు అని చెప్పి ఉంటున్నారు. ఉంటారు. తర్వాత 11వ శ్లోకం,
1: జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు భార్యాం చ వివక్షయే. జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు భార్యాం చ వివక్షయే.
0: చూడే ఉన్నాడు. అప్పగించినటువంటి పనిని ఎలా చేస్తున్నాడు, అంటే అప్పగించబడినటువంటి బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నాడు అనే దాన్ని బట్టి సేవకుడు పరీక్షింపబడతాడు. కష్టకాలంలో బంధువు పరీక్షింపబడతాడు. దురదృష్టకర సమయంలో స్నేహితుడు పరీక్షింపబడతాడు. మన దగ్గర ఉన్నటువంటి ధనం తరిగిపోయినప్పుడు భార్య పరీక్షింపబడుతుంది అని చెప్పి ఉంటారు. ఏమన్నారు చూడండి, ఏమన్నారు, అప్పగించబడినటువంటి బాధ్యతను నిర్వర్తించే విషయంలో సేవకుడు పరీక్షింపబడతాడు, కష్టకాలంలో బంధువు పరీక్షింపబడతాడు, దురదృష్టకర సమయంలో స్నేహితుడు పరీక్షింపబడతాడు, ధనం తరిగిపోయినప్పుడు భార్య పరీక్షింపబడుతుంది. భాష్యం చెప్తున్నారు. విశ్వాసపాత్రులైనటువంటి భార్యని పతివ్రత అని చెప్పంటారు. అంటే కేవలం తన యొక్క భర్తపై మాత్రమే అకుంఠితమైనటువంటి భక్తి కలది అని అర్థం పతివ్రత అంటే. మరి వైదిక శాస్త్రాల్లో పతివ్రతలకు కొరత లేదు. పురాణాల్లో కానీ మహాభారతంలో కానీ రామాయణాల్లో కానీ మనం చూస్తే, ఎందుకంటే గాంధారి, దమయంతి, సుకన్య, సీత, సావిత్రి, అనసూయ, అలాగే ఎంతోమంది చారిత్రాత్మకమైనటువంటి స్త్రీలందరూ కూడా మనకి మనం చూడవచ్చు అనమాట. ఈనాటి పతివ్రతలకు వారు ఆదర్శనీయంగా ఉన్నారు అని చెప్పి ఉంటారు. 12వ శ్లోకం,
1: ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే. ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః. రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః.
0: ఎవరు నిజమైనటువంటి స్నేహితులు చెప్తున్నారు? ఎవరు నిజమైనటువంటి స్నేహితుడట? మీరు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టనవాడు, దురదృష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టనవాడు, దుర్భిక్షంలో విడిచిపెట్టనవాడు, శత్రువుల చేత చుట్టబట్టబడబడినప్పుడు విడిచిపెట్టనివాడు, అలాగే రాజదర్బారులో విడిచిపెట్టనివాడు, లేదా స్థితికి నిప్పంటించేటప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టనివాడు, వాడే మీ నిజమైన స్నేహితుడు అని చెప్పి అంటున్నాడు. ఎవరట? రోగగ్రస్తులై ఉన్నప్పుడు, దురదృష్టంలో ఉన్నప్పుడు, దుర్భిక్షంలో ఉన్నప్పుడు, శత్రు సంకటంలో ఉన్నప్పుడు, రాజదర్బారులో ఉన్నప్పుడు,

0: లేదా శ్మశానంలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టని వాడే నిజమైనటువంటి స్నేహితుడు అని చెప్పుకుంటున్నాడు. హాస్యం అంటే మనం ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎవరైతే మనకి విధేయులుగా ఉంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు. అయితే మనకి మరొక స్నేహితుడు అన్నాడు, అతడు శ్మశానానికి అవతల కూడా మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడని చెప్పుకున్నారు. ఎవరది అంటే హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు, ఆయనే పరమాత్మ. ఎవరైతే మనల్ని ప్రతి జీవితంలోనూ కూడా మన వెన్నంటి మనల్ని అనుసరిస్తూ ఉన్నాడో అనాది కాలంగా, ఆయనే మన నిజమైనటువంటి స్నేహితుడు అని చెప్పన్నాడు. శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకి ఒక వృక్షంపై ఉన్నటువంటి రెండు పక్షుల ఉదాహరణ ఇస్తుంది అన్నమాట. అందులో ఒక పక్షి ఆ చెట్టు యొక్క పండ్లను తింటూ ఉంటుంది, మరొక పక్షి కేవలం చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ భౌతిక భోగం అనేటువంటి తప్పుడు తలాన్ని విడిచిపెడతాడో, ఎప్పుడైతే హృదయంలో ఉన్నటువంటి భగవంతుని వైపు తిరుగుతాడో, అంటే ఎవరతను స్నేహపూర్వకంగా చూస్తూ ఉండేటువంటి పక్షి ఏదైతే ఉందో ఆ వైపు చూస్తాడో, అప్పుడు మాత్రమే భగవద్ధామానికి తిరిగి వెళ్ళేటువంటి అవకాశం మనకు వస్తుంది అని చెప్పన్నారు. బ్రహ్మదేవుడు బ్రహ్మ సమితిలో ప్రార్థిస్తున్నాడు, ఏమంటున్నాడంటే, గోవిందమాది పురుషం తమహం భజామి, ఆది పురుషుడైనటువంటి గోవిందుడిని నేను భజిస్తున్నాను. సకల విశ్వములు ఆయన ఎందే ఉంటాయి, ఆయన ప్రతి అణువులోనూ ఉంటాడు. ఈ విశ్వంలో విసిరివేయబడినట్టుగా ఈ విశ్వంలో విస్తరింపబడినటువంటి ప్రతి అణువులో కూడా ఆయన ఉంటాడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఆయన సర్వవ్యాపకుడు కావడం చేత ఆయన సర్వాన్ని చూసేవాడు కూడా పరమాత్మ. కాబట్టి ఆయన వైపు తిరగడమే అంటే మన యొక్క శ్రేష్టమైనటువంటి స్నేహితుడైనటువంటి పరమాత్మ వైపు తిరగడమే. ఏ విధంగా తిరగలట ఆయన వైపు? ప్రేమపూర్వకమైనటువంటి సేవా వైఖరితో ఆయన వైపు తిరగడం ఏదైతే ఉందో అది మన యొక్క భక్తిత సేవను పోషించడం మాత్రమే కాకుండా ఏం చేస్తుందంటే, ఈ యొక్క భయానకమైనటువంటి జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉందో, పునరపి జననం పునరపి మరణం అనేటువంటి చక్రం ఏదైతే ఉందో దాని నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఎందుకంటే ఈ జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉందో మనకి అది ఎంతో బాధను మనకు కలిగించింది. ఈ నామమాత్రపు భోగం అనేటువంటి తలంలో మనకి ఎంతో బాధను కలిగించింది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆ స్నేహితుడి వైపు మనం తిరిగినట్లయితే మనం ఈ యొక్క భయానకమైనటువంటి జన్మ మృత్యు చక్రం నుండి బయటపడగలం అని చెప్పి
1: 13వ శ్లోకం.
0: యో ధ్రువాని పరిత్యజ్య అధ్రువం పరిషేవతే, ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవహి. యో ధ్రువాని పరిత్యజ్య అధ్రువం పరిషేవతే, ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవహి. ఏమన్నారంటే, దీనికి అనువాదం చూడండి, ఎవరైతే నాశనం కాని దానిని నాశనమయ్యే దాని కోసం విడిచిపెడతారో, అర్థమైంది కదా, ఎవరైతే నాశనమయ్యే దాని కోసం నాశనం కాని దాన్ని త్యజిస్తారో వారు నిస్సందేహంగా నాశనం కానిది కోల్పోతారు, నాశనమయ్యేది కోల్పోతారు అని చెప్పుకుంటారు. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ నాశనం కానిది అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటిది, భగవత్ సేవ కావచ్చు, ఆత్మ విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైతే ఉందో ఎవరైతే దానిని త్యజిస్తారో దేనికోసం? నాశనమయ్యే దానికోసం. వాళ్ళు నాశనమయ్యేది ఎలాగో నాశనమైపోతుంది అది పోగొట్టుకుంటారు, అలాగే నాశనం కాని దాన్ని కూడా పోగొట్టుకుంటారట నిస్సందేహం. రెండు పోగొట్టుకుంటారు. భాష్యం చెప్తున్నారు, ఈ నీతి శాస్త్ర వ్యాప్తంగా మనం చూస్తే చాణక్య పండితుడు మనం లౌకికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండింటినీ ఎలా పొందాలో మనకు బోధిస్తాడనమాట. మొత్తం నీతి శాస్త్రం అంతా మనం చూస్తే అంటే మనం ఈ లోకంలో జీవించి ఉండగా వీలైనంత శ్రేయస్కరంగా మనం జీవించాలి. అంటే ఈ లోకంలో జీవిస్తుండగా వీలైనంత శ్రేయస్కరంగా జీవిస్తూ తదుపరి స్థితి ఏదైతే ఉందో దానిపై దృష్టి సారించాలి. చూడండి, అది నీతి శాస్త్రంలో ఆయన చెప్పేది. ఇక్కడ జీవిస్తూ ఉండగా సౌకర్యవంతంగా జీవిస్తూనే పరం ఏదైతే ఉందో అంటే ఇహంలో సౌకర్యవంతంగా జీవిస్తూ పరముపై దృష్టి కలిగి ఉండాలి, దాని గురించే నీతి శాస్త్రం చెప్తుంది.

మరి భగవంతుని మరిచిపోవడం, అలాగే మరి భగవంతుని యొక్క సేవకులుగా మన యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో దానిని మరిచిపోవడం ఏదైతే ఉందో అదే సకల దుఃఖాలకు కూడా మూలం. మరి ఈ శ్లోకం ఏదైతే ఉందో బైబిల్లో చెప్పబడినటువంటి ఒక వాక్యం కంటే ఒక అడుగు ముందుకేస్తుందట. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం చెప్పబడింది ఏమిటంటే, వాట్ ఆఫ్

కదా, నిత్యమైనటువంటి ఆత్మను పోగొట్టుకుని ప్రపంచాన్ని పొందేవాడు ఏం గెలుచుకున్నట్టు అని చెప్పి అడిగారు. మరి చాణక్య పండితుడు ఏమని బోధిస్తున్నాడంటే, అసలు ఈ ప్రపంచంపై సార్వభౌమత్వం ఏదైతే ఉందో అది కూడా తాత్కాలికమైనది అని బోధిస్తున్నాడు, అది కూడా నాశనం అవుతుందని బోధిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఇంద్రుడు కూడా ఏదో ఒకరోజు తాత్కాలికమైనటువంటి తన యొక్క ఇంద్రపదవిని కోల్పోవలసి వస్తుందో, ఆ విధంగా మరి ఈ భూమి మీద సార్వభౌమత్వాన్ని కూడా ఒకరోజు మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ ప్రపంచాన్ని మృత్యులోకం అని చెప్పంటారు. మృత్యులోకం అంటే ఏమిటి అంటే ఖచ్చితంగా చావు కలిగేటువంటి ప్రదేశం. మరి ఈ మాయ యొక్క ఉచ్చులో పడి ఈ మాయ ఏమిటిది, ప్రపంచాన్ని ముంచెత్తేటువంటి శక్తి. ఇతరులందరూ కూడా ఏం చేస్తారట, తమను తాము మోసగించుకుంటున్నారట. ఏ విధంగా అంటే వారు ఏదైతే స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో తాము భద్రంగా ఎల్లకాలం ఇక్కడే ఉంటాం అనేటువంటి మాయలో పడిపోయి ఉన్నారట. అంటే మన యొక్క జన్మ ద్వారా, మన యొక్క కర్మ ద్వారా మనం ఏదైతే స్థితిని కలిగి ఉన్నాము ఈ ప్రపంచంలో, అది చాలా భద్రంగా ఉంది అని విశ్వసిస్తూ తమను తాము మోసగించుకుంటూ ఉంటారట. తమను తాము అలాగే అందరినీ కూడా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి నేను సౌకర్యవంతంగా ఉన్నాను, ఇదే నేను అని అనుకోవడం ఏదైతే ఉందో ఇవన్నీ ఏం చేస్తాయంటే, అన్టెనబుల్ ప్లాన్స్ టు ఎంజాయ్ దిస్ ఫాల్స్ టెంపరీ లైఫ్ స్టైల్ పరివర్తన. ఈ విధంగా ఆలోచిస్తూ నేను సౌకర్యంగా ఉన్నాను, ఇదే నేను అని అనుకుంటూ వాళ్ళు కాలం చెల్లిపోయేటువంటి అంటే నిష్ప్రయోజనమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారట, ఈ యొక్క బూటకపు తాత్కాలికమైనటువంటి జీవన విధానాన్ని భోగించడం కోసం. శ్రీమద్ భాగవతంలో 11:22-45 శ్రీకృష్ణుడు ఈ తప్పుడు అవగాహన ఏదైతే ఉందో దాని గురించి తన స్నేహితుడైనటువంటి ఉద్ధవునికి చెబుతున్నాడు. ఈ మాటల్లో ఏమంటున్నాడైనా చూడండి, ఏమంటాడంటే చూడండి, కృష్ణుడు చెబుతున్నాడు ఉత్తమునితో, ఈ దీపపు వెలుగు ఏదైతే ఉందో, దీపము యొక్క వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగులో అసంఖ్యాకమైనటువంటి కిరణాలు ఉంటాయి. ఏమిటి వెలుగు కిరణాలు? ఆ వెలుగు కిరణాలు నిరంతరం సృష్టింపబడుతూ రూపాంతరం చెందుతూ నశిస్తూ ఉంటాయి. ఇది దీపం నుండి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగులో అసంఖ్యాకమైనటువంటి కిరణాలు ఉంటాయట. ఆ కిరణాలు నిత్యం సృష్టింపబడుతూ మార్పు చెందుతూ నశిస్తూ ఉంటాయి. కానీ మోహపూరితమైనటువంటి బుద్ధి కలిగిన వాడు తప్పుగా మాట్లాడుతుంటాడట. ఏమంటాడట అంటే, ఈ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అంటుంటాడట. చూడండి, వాస్తవానికి దీపం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ దాని నుంచి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది నిరంతరం సృష్టింపబడుతూ రూపాంతరం చెందుతూ నశించిపోతూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ప్రవహించేటువంటి నదిలో చూడొచ్చు, నిత్యనూతనమైనటువంటి నీరు వస్తూ ఉంటుంది, అలాగే వెళ్ళిపోతుంటుంది. అయినప్పటికీ నీటిలో అదే బిందువుని చూస్తూ ఒక మూర్ఖుడు ఏమనుకుంటాడట అంటే, ఇది ఈ నది యొక్క నీరు అంటాడట. మీరు ఇది ఈ నదిలో నీరు అనేటప్పటికీ నీరు వెళ్ళిపోతుంది అక్కడ, అది ఉండదు. అలాగే ఈ మనిషి యొక్క భౌతికమైనటువంటి దేహం అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉన్నప్పటికీ, ఎవరైతే కేవలం తమ యొక్క జీవితాలను వృధాపరచుకుంటూ ఉంటారో వాళ్ళు తప్పుగా ఏమని అనుకు

0: ಮೇಘಪ್ರತಿಮನಾದೇನ ಸತೇನ ಧನದಾನುಜ ರಾಕ್ಷಸಾಧಿಪತಿ ಶ್ರೀಮಾನ್ ಯಯೌ ನದ ನದೀಪತಿ. ಆಯನ ವೆಂಟನೇ ವಾಹನಶಾಲಲೋಕಿ ವೆಳ್ಳಾಡು. ಅಕ್ಕಡ ಉಂಡೇಟಟುವಂಟಿ ಆ ಸಾರಥಿನಿ ಪಿಲಿಚಿ ನಾಕೊಕ ಉತ್ತಮಮೈನ ರಥಾನ್ನಿ ಪೂಂಚು ಅನ್ನಾಡು. ಅಗ್ನಿಹೋತ್ರಪು ತೇಜಸ್ ಎಲಾ ಉಂಟುಂದೋ, ಚಂದ್ರಮಂಡಲ ಸನ್ನಿಭಮೈನ ಗೊಡುಗು ಎಲಾ ಉಂಟುಂದೋ, ಅಟುವಂಟಿ ಗೊಡುಗುತೋ ಉಂಡಿ ಅಲಂಕರಿಂಪಬಡಿ ರತ್ನಮುಲು ಪೊದಗಬಡಿನ ಒಕ ರಥಾನ್ನಿ ತೀಸುಕೊಚ್ಚಿ ಅಕ್ಕಡ ಪೆಟ್ಟಾಡು. ದಾನಿಕಿ ಗಾಡಿದಲು ಕಟ್ಟಬಡಿ ಉನ್ನಾಯಿ. ಆ ಗಾಡಿದಲ ಮುಖಾಲು ಮಳ್ಳಿ ಪಿಶಾಚಂ ಮುಖಾಲ್ತೋ ಉನ್ನಾಯಿಟವಿ. ಅಟುವಂಟಿ ರಥಾನ್ನಿ ಅಧಿರೋಹಿಂಚಾಡು. ನದೀನದಮುಲ ಯೊಕ್ಕ ಭರ್ತನಿ ಚೂಸ್ತೂ ವೆಡುತ್ತಾಡ. ನದೀನದಮುಲ ಯೊಕ್ಕ ಭರ್ತ ಅಂತೆ ಸಮುದ್ರುಡು. ನದಿ తూర్పుముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కింద ఉన్నటువంటి ఆశ్రమాలని వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు అందులో కింద చూడవలసినటువంటి ఆశ్రమాలు, వనాలు, మృగాలు మొదలైనవి కనపడుతుంటాయి. సంతోషిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి చూడదగినదిగా చెప్పబడిన చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. అది ఒకనొకప్పుడు గరుత్మంతుడు గజకచ్చపములు అని ఒక ఏనుగు ఒక తాబేలు అవి నిరంతరం పోరాటం చేసుకునే మహాభారతంలో దాని గురించి విశేషంగా ప్రస్తావన ఉంది. ఆ గజకచ్చపములను తినేయమన్నారు గరుత్మంతుడి ఆకలి తీరాలంటే. ఈయన వెళ్ళి వాటి రెండింటినీ కూడా తన కాళ్లతో పట్టుకుని తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు 100 యోజనముల వరకు పెరిగినటువంటి శాఖలు కలిగిన ఒక మర్రి చెట్టు కొమ్మ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ కొమ్మ పెళపెళపెళపెళ విరిగిపోయింది వాటి బరువుకి. ఆ కింద మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ వాళ్ళ మీద పడిపోతుందేమో అని ఆయన ఏం చేశారంటే, ఒక కాలితో గజకచ్చపాలని పట్టుకుని ఒక కాలితో ఈ కొమ్మని పట్టుకుని సముద్రం మీద ఎగిరిపోయాడు. అలా ఎగిరిపోతూ ఆయన ఆ గజగజపాలు రెండింటినీ తినేశాడు. ఆ ఏనుగుని ఆ తాబేల్ని తినేసి ఇప్పుడు ఈ కొమ్మతో ఆయన ఒక పని చేశాట. ఒక కిరాత గ్రామంలో మునులను వేధించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారట. ప్రహర్షముతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. వాళ్ళని ఆ చెట్టు కొమ్మతో బాధి సంహరించి ఈ మునులను కాపాడట. ఆ చెట్టు ఎక్కడుందో ఆ చెట్టు కొమ్మ విరిగిపోగా మిగిలినటువంటి చెట్టు 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు. దాని కింద మునిగణములన్నీ కూర్చుని తపస్సు చేస్తుంటారు. ఆంధ్రదేశంలో ఇలాంటి చెట్టు ఒకటి కర్నూలు జిల్లాలో అనుకుంటా చాలా పెద్దది ఉంది అని ఆ చెట్టుని చూడ్డానికి వెడుతుంటారు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని కదా. చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దాని కొమ్మలు వ్యాపించి ఉంటాయి అంటారు. అలా అటువంటి వృక్షరాజములు ఇప్పుడే ఉన్నాయి అంటే ఆ కాలంలో ఇంకా పెద్ద ఉండేవన్నమాట. తమ్ మహర్షి గణైర్జుష్టం సుపర్ణకృతలక్షణం నామ్యాం సుభద్రం యగ్రోధం దదర్శ ధనదానుజ. సుభద్రం అనేటటువంటి పేరు కలిగిన ఆ మర్రి చెట్టుని ఈ రావణాసురుడు చూశాడు. అంత పెద్ద మర్రి చెట్టుని ఆయన మెల్లగా ఆ సముద్ర తీర ప్రాంతంలో అంటే ఉత్తర సముద్ర తీర ప్రాంతం దగ్గరకి వెళ్ళిన తర్వాత మారీచుని యొక్క ఆశ్రమాన్ని చూశాడంటే తన కార్యమును సాధించుకోవడానికి. ఇప్పుడు ఆయన ఏమిటి నిర్ణయానికి వచ్చాడు? రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మను అపహరించాడు. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులని దూరం చేయడము అంటే అదంత తేలికైన విషయం కాదు. సీతమ్మ దగ్గర ఎప్పుడూ రాముడో లక్ష్మణుడో ఉంటారు. రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళిపోవాలంటే ఏదో చాలా పెద్ద ప్రణాళికే వెయ్యాలి. సామాన్యమైన విషయం ఏం కాదు అది. కాబట్టి అంత గొప్ప ప్రణాళికని అమలు చెయ్యడంలో రావణాసురుడికి సహకరించగలిగినటువంటి సమర్థత కలిగిన మిత్రుణ్ణి వెతుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మారీచుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. 14,000 మంది కరదూషణాదులనేటటువంటి రాక్షసుల్ని నేను జనస్థానంలో ఉంచాను, నీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏదో పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమిటి వాళ్ళ పని? బాధమానామహారణ్యే మునీన్వై ధర్మచారిణ. ధర్మమును అనుష్ఠించేటటువంటి మునులను బాధిస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నానా ప్రహరణోపేతా కర ప్రముఖ రాక్షసా తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని అనుప్యాపరుషం కించిత్ శరైర్యాపారితం ధనుః. అటువంటి కరదూషణాదుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని మునుల్ని బాధ పెడుతున్న వాళ్ళని రాముడు ఒక్క మాట వ్యగ్రతతో ఏమీ అనకుండా
1: యుద్ధానికి వెళ్ళారు అని 14,000 మందిని చంపేశాడంతే ధనస్సుకు బాణాలు సంధించి. అంత కోపం, అదే ప్రవర్తించవలసిన పని అంటూ పిత్రానిరస్తః, తండ్రి చేత ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు రాముడు. అంత దురాత్ముడు కాబట్టి క్రుద్ధేన, విపరీతమైన కోపం ఉన్నవాడు. సభార్య, భార్యతో ఉన్నవాడు. క్షీణ జీవిత, ఇలాంటి వాడు కాబట్టే వాళ్ళ జోలికి వెళ్ళాడు కాబట్టి అయిపోయింది ఇంకా ఆయన జీవితం. సహంతాతస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసనః, క్షత్రియులలో అధముడైనటువంటి రాముడు 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించాడు. దుశ్శీల కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధో అజితేంద్రియ త్యక్తధర్మో అధర్మాత్మ భూతానాం అహితేరత. ఆయనకు అంతే అర్థమయ్యాడు రాముడు. అసలు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళింది లేదు, రాముడి గురించి ఆయన తెలుసుకున్నది లేదు, కానీ ఎన్ని కితాబులు ఇచ్చేస్తున్నాడో చూడండి. దుశ్శీల, సరి అయిన మంచి శీలము లేనివాడు. కర్కశుడు, చాలా తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాడు. మూర్ఖుడు, అన్నిటినీ కోరుకునేటటువంటి వాడు. ఇంద్రియములను గెలవలేకపోయినవాడు. ధర్మమును విడిచిపెట్టినవాడు, అధర్మాన్ని అనుష్ఠించేవాడు. సమస్త భూతములకు కూడా అపకారం చేసేటటువంటి వాడు. అటువంటి రాముడు అని వచ్చేస్తుంటుంది నాకు. కాబట్టి అటువంటి రాముణ్ణి నేను సంహరించాలి. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణ నాశాపహరణాత్ భగినీమే విరూపిత. అసలు ఏ కారణం లేకుండా ఆవిడ చేసి నా కోసం సీతమ్మని ఎత్తుకొచ్చేద్దాం అనుకుందిట అంటే మళ్ళీ మారీచుడు మరి అలాంటి పనులు ఏమిటయా అంటాడేమోనని ఆవిడే ఓ అబద్ధం. ఈయన అబద్ధాన్ని ఇంకో పెద్ద అబద్ధం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు అసలు ఈయన వైరం వినారణ్యే, అరణ్యంలో అసలు ఈ శూర్పణకకి రాముడికి వైరమే లేదు. అప్పుడు ఏదో ఆవిడ మానని ఆవిడ వెళ్ళిపోతాడు. చూశాడంతే రాముడు గబగబా వచ్చి ముక్కు చెవులు కోసేశాడంతే. ఎందుకు కోసేశాడో తెలియదు, విరూపం చేసేసాడు నా చెల్లెల్ని. కాబట్టి తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం అనయిష్యామి విక్రమ్య సహాయస్తత్రమే భవ. కాబట్టి నేనిప్పుడు జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్య అయిన సీతమ్మని అపహరించి తేవాలి అని అనుకుంటున్నాను. సీతమ్మని అపహరించడం ఎందుకు అంటావా? సీతని అపహరించి తీసుకొస్తే ఆయన ప్రియ భార్య కనుక రాముడు సృష్టించిపోతాడు. సృష్టించిపోయిన రాముడి మీద నేను ప్రతీకారం తీర్చుకోవడం తేలికవుతుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ అంటారు చూసారా, అలా ఇంకొక మాటగా చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాముణ్ణి నేను ఎదుర్కోలేను. తన పిరికితనాన్ని కూడా బయట పెట్టుకున్నాడనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నువ్వేం చెయ్యాలి, నువ్వు తప్ప నాకిప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మిత్రుడు కనపట్టలేదు. సవర్ణస్థం మృగో భూత్వా చిత్రో రచిత బిందుభి ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖేచర త్వాంతు నిస్సంశయం సీత దృష్ట్వాతు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిదాస్యసి. నీవు బంగారు చుక్కలు కలిగినటువంటి ఒక జింక వేషంలో అక్కడ తిరగాలి. అపురూపమైనటువంటి నీ రూపాన్ని చూసి, ఆశ్రమంలో విహరిస్తున్నటువంటి నీ రూపాన్ని చూసి ఆకర్షితురాలైన సీత నువ్వు కావాలి అని కోరుకుంటుంది. నిన్ను వేటాడడం కోసం రాముడు దూరంగా వెడతాడు. రాముడు దూరంగా వెళ్ళినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని, ఇంకా ఇక్కడ చెప్పలేదు మారీచుడు ఏమనాలో, అప్పుడు నేను సీతని అపహరించగలుగుతాను. అపహరించి నేను సీతని తీసుకొస్తాను. త్వాంతు నిస్సంశయం సీతా దృష్ట్వాతు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిదాస్యసి. అలా నేను సీతమ్మని అపహరించేటప్పుడు నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ, నేను ఏమీ ఇబ్బంది లేకుండా సీతమ్మను అపహరించి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇబ్బంది లేకుండా అంటే రామలక్ష్మణులు అక్కడ ఉండరు కాబట్టి. అది ఎలా తీసుకొస్తానని ఆయన నోటి వెంట పడిపోయిందంటే మాట రాహు చంద్రుణ్ణి కబళించినట్టు. చంద్రగ్రహణంలో రాహువు కబళిస్తాడు, కానీ చంద్రగ్రహణం ఉంటుందా? చంద్రుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, రాహు పోతాడు. రాహు ఎప్పుడూ పాపగ్రహం కిందే కదా. కాబట్టి సీతమ్మ నేను తీసుకెళ్ళినా మళ్ళీ సీతమ్మ రాముణ్ణి చేరిపోతుంది అన్న మాట రావణుడు నోటి వెంట చెప్పకనే చెప్పేశాడు ఆ రోజున. కాబట్టి రాహు చంద్రుణ్ణి గ్రసించినట్లు నేను గ్రసిస్తాను అంటే ఈ మాట విన్నట్ట మారీచుడు. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః. ఇక్కడ మహర్షి చాలా అందమైనటువంటి మాట ఒకటి ప్రయోగం చేశారు. తస్య రామకథాం శ్రుత్వా రాముడి గురించి ఈ

రావణుడు చెప్పినటువంటి మాటలు విన్నారట ఎవరు? మారీచస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి మారీచుడు విన్నాడు. ఆయన రాక్షసుడు అని కాని, లేకపోతే అల్పమైన బుద్ధి ఉన్నవాడని కాని మహర్షి అనలేదు. అనలేదు అంటే మారీచుడు మహాత్ముడు అని మహర్షి అంతటి వారు సంబోధించారు అంటే మారీచుని యొక్క ప్రసంగము, మారీచుని యొక్క హృదయము, మారీచుని యొక్క స్థితి ఎలా ఉంటాయో మీరు ఊహించవచ్చు. గతంలో అయితే రామునికి అపకారం చేయబోయినవాడు, విశ్వామిత్రుడికి అపకారం చేయబోయినవాడు, యజ్ఞధ్వంసమునకు పాల్పడినవాడు, అధర్మమునందు ప్రవర్తించినవాడు అయి ఉండి ఉండవచ్చుగాక. కానీ ఇప్పుడున్న మారీచుని పరిస్థితి వేరు. కాబట్టి మారీచస్య మహాత్మనః. కాబట్టి ఇప్పుడు మారీచుడు రామునికి అపకారం చెయ్యాలన్న మాట వినగానే ఓష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైర్ అనిమిషైరివ మృతభూత యువార్తస్తు రావణం సముదైక్షత. పెదవులు ఎండిపోయి గబగబా నాలుకతో పెదవులు నాక్కున్నట్టు. అసలు ఆ మాట వినగానే ఇక పెదవులు ఎండిపోయి నోట మాట రాలేదు, ముఖం పాలిపోయింది, శుష్కించిపోయిందిట. రావణుడి వంక కనురెప్ప వేయకుండా స్తంభీభూతుడైపోయిన వాళ్ళ ఒక్కసారి అలా ఉండిపోయట. రాముడికి అపకారమా, సీతాపహరణమా? అంటే రాముడెవరో అర్థమయ్యుండుండాలి మారీచుడికి. కాబట్టి ప్రారంభమైనండి అసలు అద్భుతంగా మాట్లాడతాడు, ఎందుకంటే రాముడెవరో అర్థమైంది. రాముడెవరో చెప్పినా అర్థం అవ్వదు రావణుడికి. ఇందులో ఒక ప్రమాదం ఒకటి చూపిస్తున్నారు మహర్షి. తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఎవ్వరూ ఎప్పుడూ అన్నీ తెలుసున్నవాడు ఎన్నటికీ ఇక్కడ అలా ఎవడైనా అనుకుంటే వాడికన్నా అవివేకి లోకంలో లేడు. ఎందుకంటే శంకరాచార్యులు వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. ఇక నాకు అన్నీ తెలుసు అని ఎవడైనా అంటే ఇంకంత వాడికన్నా అవివేకి ఇంకోడు లేడని గుర్తు. అన్నీ నాకు తెలిసేట అలా అనగానే వాడి అహంకారం బయటపడిపోతుంది, నాకేం తెలుసండి అని చెప్పి మద్ది శిష్టాస్య తుల్యాస్య సంతితత్ర వనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధో అన్నవాడు ఎవడో వాడు మహానుభావుడు, వాడు వినయం ఉన్నవాడు. తప్ప అలా అనలేక అన్నీ నాకు తెలిసి అంటే ప్రమాదం కదండి. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలియ చెప్తే వినకపోవడం మాత్రం మహాతప్పు. తనకి తెలియదు, ఒకరు చెప్పారు, ఏం చేయాలి? వినాలి. అసలు వినకపోతే ఇక వాడు బాగుపడడు అని గుర్తు. కాబట్టి తన బుద్ధికి తోచిందే చేస్తాడు. కాబట్టి ఆ బుద్ధిలోకి ప్రమాదపుట ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు పడిపోతాడు. ఆ ఆలోచన ఎంతకాలం రాదో అంతకాలం ఓ వెలుగు వెలుగుతాడు. ఇది ఈ రెండు కోణాలు తెలుసున్నవాడు మారీచుడు. ఒకడు మహాత్ముడు, మహాత్ముడు మహాత్ముడుగా మారీచుడికి అర్థమయ్యాడు. ఒకడు దురాత్ముడు, దురాత్ముడు దురాత్ముడిగా అర్థమయ్యాడు. దురాత్ముడు అని ఇప్పుడు విడిచిపెట్టడానికి మారీచుడు సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడు అంటే ఆయనలో ఇంకా ఒక ప్రభుభక్తి అన్నది ఉండిపోయింది. కాబట్టి కనీసం ఒక మాట చెప్పి చూద్దాం మారుతాడేమో, కానీ మారుతాడన్న నమ్మకం లేదు వీడికి చెప్పినా. కాబట్టి ఆయన ప్రారంభమే ఎలా చేశాడంటే, ఇదండి ఈ పద్యం, ఈ శ్లోకం ఏదుందో, ఈ శ్లోకాన్ని మన జీవితంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకరి మాట వినడానికి సిద్ధంగా లేకపోతే ఎంత ప్రమాదపు టంచుకి చేరుతామో. మారీచుడి యొక్క ఉపన్యాసంలో మొదటి శ్లోకమే అంత గంభీరంగా ప్రారంభమవుతుంది. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభః. సులభాః పురుషారాజన్, ఓ రాజా, నీ మనసుకి ఏది ప్రియమో, ఏది చెప్తే నువ్వు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు, ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఎంత పెద్ద మాట అండి, నిజమే. మనకెందుకు వచ్చిందండి ఆయనతో గొడవ అంటారు. చూడండి లోకంలో మాట ఉంటుంది, మనకి ఎందుకు వచ్చిందంటారు, ఎవడి కర్మ పోని ధ్రువేదో మనకి తెలియనట్టుంటే అయిపోయాయి అంటారు. తప్ప తప్పండి, అదేంటది పాడైపోకుండా ఆయనకి మంచి మాట చెప్పాలి మనం అనేవాడు ఉండడు. ఒకవేళ ఆయన అలా అని అబ్బా తప్ప తప్పబ్బాయి నువ్వు అలా ఉండకూడదు, నువ్వు మారవలసి ఉంటుంది సుమా అన్నాడు అనుకోండి, వినేవాడు ఉండడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభః. అటువంటి వక్త, అటువంటి శ్రోత లోకంలో లేరు అవతల బాగున్నాడు అంతే. ఒకవేళ ఉంటే అద్భుతం, అది మారిపోతారంటే రావలసినటువంటి అకాల మృత్యువు తొలగిపోతుంది.

మార్చిన రాక్షసుడు సత్పురుషుడైపోతాడు. మారుతాడు, మారే అవకాశం ఉందన్నమాట. అసలు నీ విన్నంటే అన్నీ విన్నా ఆ చెప్పొచ్చావు లేవా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు పనికి వచ్చినట్లు. ఇది మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడండి. ఈ శ్లోకం నేను ఇంకా ఎంత నెత్తి కొట్టుకు చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఈ శ్లోకం జీర్ణం అయితే మన పరిస్థితి వేరు. ఈ శ్లోకం జీర్ణం కాకపోతే నా దృష్టిలో అయితే రామాయణంలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. ఎందుకో తెలుసా, మనుష్యుడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే చెప్పేవాడు లేక కాదు, చెప్పేవాడు ఉన్న వినేటటువంటి బుద్ధి లేక పాడైపోతాడు. మనం వినడం ఏమిటి, ఇంకా వస్తే ఆ చెప్పిన వాళ్ళలో మనం ఏం వెతకచ్చు అన్న దృష్టికోణం. ఆ చెప్పొచ్చాడు లేదు, ఆయన ఏమిటో మీకు తెలుసా, ఆయన చెప్పిన దాంట్లో సారం ఉందా లేదా వాక్కులో, అది కాదు కావాల్సింది. తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రికి ఎంత పండితుడై ఉండాలి, నీకు మంచి చెప్పడానికి నీ తల్లి ఎంత సంస్కృతం చదువుకుని ఉండాలి నాకు చెప్పండి. మీ తల్లిగారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా, మీ తండ్రి గారు వేద వేదాంగములు చదువుకుంటేనే మీరు మీ తండ్రి గారి మాట వింటారా. తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడానికి, తల్లితనం చాలు మీకు మంచి చెప్పడానికి కదా. ఎప్పుడు వీళ్ళు మన తల్లిదండ్రులు మన అభ్యున్నతి కొరకు మాట్లాడతారన్న భావన నీకుంటే ఆ మంచి నీకు పనికి వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసని నువ్వు అనగలిగితే నీ జీవితంలో తల్లిదండ్రులు నీకెప్పటికీ ఏమీ చెప్పలేరు. చెప్పలేరంటే నిన్ను అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేరు, అది వాళ్ళ దోషం కాదు నీ ఎందు దోషం. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక మేకు ఒక సుత్తి పట్టుకొచ్చి కొట్టగలడేమో కానీ అసలు అది భీమ్ అయ్యి ఉంటే అది దూలం, సిమెంటు ఇనుము కలిపిన దూలం అండి అది. అందులోకి మేకు పట్టుకొచ్చి కొడితే మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు, ఇంత పొడెం కూడా రాలదు. గోడకి కొద్దిగా గొల్లతనం ఉంటే సుత్తి పెట్టి కొడితే మేకు దిగుతుంది. అసలు నీ మనసుకి ఆర్ద్రత ఉంటే చెప్పిన మాట లోపలికి వెళుతుంది. అసలు ఆర్ద్రతే లేకపోతే చెప్పడం ఒక శుష్క ప్రసంగం అంతే, కాకపోతే తన కర్తవ్యం. నేను మీతో మనవి చేశాను కదా, రామాయణంలో ఈ కర్తవ్యం అన్న మాట చాలా ఎక్కువ, బాధ్యత అన్న మాట ఉండదు. కర్తవ్యం, తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా అంతవరకు, దానికి మెప్పు గొప్ప, దీనికోసం పాకులాటేం ఉండదు. నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకు అంతే. నీ చెప్పవలసింది చెప్పేశాను, నేను తీసుకొచ్చిన నీళ్లు కురిసేశానా లేదా అనుకున్న మేఘం ఎటువంటిదో చెప్పాలనుకుని చెప్పేసిన వాడు అటువంటి వాడు, లోకము యొక్క హితము కొరకు. కాబట్టి సులభాహ పురుషారాజన్, నువ్వు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే బహుశా నీ మంత్రులు ఏం మాట్లాడుండరు, అలాగేనుంటారు. ఇది దాని ఉద్దేశం. ఇంతకుముందు మాట్లాడాడుగా, కానీ నీ హితమును కోరివి కష్టమైన మాటలా అనిపించినా చెప్పేవాడు వాడు ఉంటాడు, వినేవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు, సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు, మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పుకుంటారు. కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు, అయిపోయింది రామాయణం ఇక్కడతో. ఎందుకో తెలుసా అండి, వెంటనే లంకకి వెళ్ళి శూర్పడకని లాగి లెంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి కాళ్ళ మీద బారేసి తాను కాళ్ళ మీద పడిపోయి బుద్ధి గడ్డి తిని సీతమ్మని ఎత్తుకెడదాం అనుకున్నానండి, నాది తప్పైపోయింది, నా బుద్ధి మారింది, మీరెవరో తెలుసుకున్నాను, నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు, రేపే మంగళం చెప్పేయడమే. వినకపోవడం వల్ల కదండి కథంతా నడిచింది. వినకపోతే ఎంతమంది పాడవుతారో కూడా చెప్తాడు మారీచుడు. ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం అన్న ఫలితం ఉంటుంది. వాడు ఒక సామాన్య వ్యక్తి అనుకోండి అక్కడి వరకే పోతుంది, ఇంటి యజమాని అనుకోండి ఇల్లు పోతుంది, ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి ఆఫీస్ పోతుంది, ఆయన ఒక దేశాధినేత అనుకోండి ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్ర కళత్రాదులతో ససైన్యంగా. నువ్వు మాట బాగా వినాలి, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు, నువ్వు వినకపోవడం నీతో పోదు, నీతో ఉన్నవాళ్ళందరూ పోతారంటాడు మారీచుడు. అసలు నిజంగా వినడం వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో, అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది. అందుకు కదండి మారీచస్య మహాత్మనః అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. కాబట్టి నమానం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమం. అసలు ప్రారంభమే, రావణాసురుణ్ణి ఆయన సంబోధించిన తీరు చూడండి ఎలా మొదలుపెట్టాడు.
ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాగు చేద్దామంటే కుదరదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్న ఏదో కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, ఫోన్లో ఇవ్వాల్సి వద్దాం, రేపు పెడదాం హాస్పిటల్ కంటే పర్వాలేదు. వాంతులు విరేచనాలు కూడా అవుతున్నాయనుకోండి, ఓ గంట ఆగెడదామంటే పర్వాలేదు. ఊపిరి అందకపోతే వెళ్ళిపోవాలంతే వెంటనే. అప్పుడు ఇంకా కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, ఏమీ లేకపోతే భుజం మీద వేసుకు పట్టుకుపోవాలంతే. తప్ప కరెంట్ లేదండి, లిఫ్ట్ లేదండి, ఇప్పుడు ఎలా దింపుతామండి, అందరం చూద్దాం ఉండో అరగంట పోయా కరెంట్ వస్తుంది అంటారా? ఈడి చేయాలి కిందకి అవసరమైతే, పట్టుకుపోవాలంతే. అప్పుడు ఇక గౌరవం అన్న మాటతో సంబంధం లేదు. మనిషి చాలా ప్రమాదపుట ఆలోచనతో ఉన్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారంతే శంకర భగవత్పాదులు. అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది, ఆ పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది. ఏం మనం మాట్లాడటల్లా పిల్లల విషయంలో ఆ పరిస్థితి యొక్క వ్యగ్రతని బట్టి సంబోధన ఉంటుంది. ఇది తెలుసున్నవాడు మహానుభావుడు. అందుకని ఎలా సంబోధించాడు అనుకోండి, అయుక్తచారః చపలౌ. ఒరే నీకు చారులు లేరు. చారులంటే గూఢచారులు. అసలు విషయమేమిటి అని చెప్పేవాడు నీకు లేడు. అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తే వినగలిగినటువంటి ఓపిక నీకు లేదు. నువ్వు ఏడుస్తావు, నీకన్నా ఎవడైనా బలవంతుడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడంటే నువ్వు వినవు. చెప్పలో నీ బుద్ధి ఎప్పుడు కదిలిపోతుంది, నీ మనస్సు, నీ మనస్సు స్థిరమైంది కాదు. ఈ రెండిటితోటి సంబోధించాడు. రాజుగా అలా విఫలం, వ్యక్తిగా ఇలా విఫలం. కాబట్టి నువ్వు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి, వ్యక్తిగా దిద్దుకోవాలి, రాజుగా దిద్దుకోవాలి. నువ్వు అసలు రెండిటికీ పనికి మాలిన వాడివి. అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత లేని తనంతో ఉన్నావు. నువ్వు చాలా చపలంగా ఉంది నీ మనసు. అసలు నీ మనసుకి ఒక నిలకడ అన్నది లేదు. ఇలాంటి దాన్ని ఎలా నిలబెట్టావురా తపస్సు అన్న మాటతో. ఇదే ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసా అండి? అయుక్తచారః చపలో. ఈ చపలో అన్న మాట రావణుడి పట్ల పదే పదే వాడారు. ప్రయత్నం చేసి మారుతాడేమో అన్న వాళ్ళందరూ సీతమ్మ ఇదే అంది, హనుమా ఇదే అన్నారు. ఆఖరికి మండోదర్ అంది చచ్చిపోయిన తర్వాత, రాముడెక్కడ చంపేశాడయా? చలితం చలితే ఇంద్రియం, నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయి అన్నారు. దీని డిజాస్టర్ అంటారే, దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడ వరకు లెక్క కట్టి దాంతో సంబోధించి మాట్లాడాడు మహాత్మనః. కాకపోతే ఎవరండి ఆయన? అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు మహాత్ముడే. కాబట్టి ఆయన రాముడి గురించి ఏమిటో నువ్వు మాట్లాడతావు? ఎన్ని కితాబులు ఇచ్చి మాట్లాడావు? అధర్మాత్ముడు అన్నావు, ఇంద్రియములను జయించని వాడన్నావు, తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేశాడన్నావు, కారణం లేకుండా విరూపణి చేశాడన్నావు. ఇన్ని మాటలు అన్నావుగా, ఇప్పుడు నేను చెప్తాను విను. ననూనం బుద్ధ్యతే రామం మహావీర్యం గుణోన్నతం. ఆయన చాలా గొప్ప వీర్యమున్నవాడు. ఎంతమందినైనా తాను లోపల కదలకుండా కదల్చగలడు, పడగొట్టగలడు, తను లోపల కదిలిపోడు. ఆయన అంత అచలమైన వాడు, నువ్వు చంచలమైన వాడివి. ఆయనవి సముధికమైనటువంటి గుణాలు. ఇన్ని గుణముల యొక్క రాశి రామచంద్రమూర్తి. నువ్వు నిర్గుణుడవు. అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు? అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఒక పెద్ద గుణం. నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏమిటి? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి రావణుడితో. రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడడం, ఇంత నిలదీసి మాట్లాడడం మీకు రామాయణంలో ఎక్కడా కనబడదు. అలా మాట్లాడేవాడు ఉంటే బహుశా కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి హనుమ మాట్లాడతారు. ఇంత కదిలిపోయేవాడివి, నువ్వేం పనికి వస్తావురా రాజు కింద అని అడిగాడు. ఆయన అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు, వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు. రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. వినడం వినాలి. రాముడు విన్నాడు, రాముడంతటి వాడు కూడా కోపానికి లోనయ్యాడు, లక్ష్మణుడు చెప్తే విన్నాడు. కాబట్టి రాముడు ఇవాడ పూజింపబడ్డాడు. ఆ వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు, చాలా ప్రమాదం. వినాలి. కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే, ఎంతసేపు కూడా ఇవాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏంటంటే కమ్ వాట్ మీ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏదైనా జరగని నేను అనుకున్నది చేస్తాను, నేను అన్నదే అంటాను అంతే. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవాళ సమాజం వెళ్ళిపోతోంది రోజు రోజుకి. కాబట్టి అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రాక్షసాం అపి రామో సుసంకృద్ధ కుర్యాల్లోకమరక్షస అరాక్షసం. నువ్వు ఏమనుకుంటున్నావో రావణా నాకు తెలియదు, కానీ రాముడి యొక్క భార్య అయిన సీ

0: తమ్మని అపహరిస్తానని నువ్వు అంటున్నావు కదా, అసలు నిజంగా నువ్వు సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు, రాముడికి రాక్షసుల మీద కోపం అంటూ వస్తే ఈ లోకంలో ఇంకా రాక్షసుడు అన్నవాడు బతకడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా, సీతమ్మని అపహరించడం మాట పక్కనెట్టు, ఈ ఆలోచన చేస్తున్నావని రాముడికి తెలిస్తే చాలు రాక్షస జాతి మీద కోపం వస్తుంది. అసలు ఇక రాక్షస జాతి ఉండడం, అంత ప్రమాదపుట ఆలోచన చేసావు నువ్వు. అపితే జీవితాంతాయ నోత్పన్నాజనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేద్ వ్యసనం మమ. ఇది అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఆయన. ఎంత బొమ్మో ఎలా అనేసాడో అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి. అందుకే కదండి ఆవిడ జననం
1: ఉద్ధిత. అయ్యో నిజంగా పుట్టింది కదా తల్లి భూమిని చీల్చుకుని, అవతార ప్రయోజనం అదే కదా. కాబట్టి
0: అసలు నిన్ను చంపడానికే పుట్టిందా, నీతో పోతుందా, లంకంతా పోతుందేమో, నేను పోతానేమో నిన్ను ఆశ్రయించినందుకు, నీ వెనక ఉన్నందుకు నేను పోతానేమో. అసలు ఎవరో నీ దగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నిన్ను నాశనం చేసేవాళ్లే ఎవరో నీకు ఈ మాటలు చెప్పి ఉండాలి సీతాపహరణం చేయమని. నచ పిత్రాపరిత్యక్తో నామర్యాద కథంచన న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పంసనః. చూడండి ఒక్కొక్క చోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే, మారీచ ప్రసంగం అలా ఉంటుంది. రావణుడు ఏమన్నాడో వాటన్నింటినీ ఏకసంతాగ్రాహి అయ్యి అన్న ప్రతి మాటని ఖండిస్తాడు. నువ్వేమన్నావు, రాముణ్ణి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్నావు. తప్పు, ఆయన అలా వెళ్ళగొట్టపడలేదు. ఆయన మర్యాద తెలియనివాడు కాడు, ఆయన లుబ్ధుడు కాడు, ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు, ఆయన దుశ్శీలుడు కాడు, క్షత్రియుల ఎందు అధముడైనటువంటి వాడు అసలే కాడు. ఆయన నచ ధర్మ గుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితేరత. భూతములకు అహితము చేసేటటువంటి వాడు, అపకారము చేసేటటువంటి వాడు అసలు కాడు, క్రోధమున్నవాడు కాడు, ధర్మగుణములు లేనివాడు కాడు. ఆయన అన్ని విధములుగాను యోగ్యుడు. వంచితం పితరం దృష్ట్వా కైకయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం కైకయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం.
2: రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారిని కైకమ్మ వరములనేటటువంటి మిషన్ అడ్డుపెట్టి వంచించి ఆయన దగ్గర రెండు వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజు గారు సత్యమునందు నిలబడితే తప్ప ఊర్ధలోకములు పొందలేడని, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చినటువంటి మహాత్ముడు రాముడు. నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు, తండ్రి వెళ్ళగొట్టాడని. తండ్రి వెళ్ళగొట్టలేదు. అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతుంటే మారాలి ఖచ్చితంగా, మారే గుణం ఆయనకి లేదు. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రాముడు రామో విగ్రహవాం ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట రాశీభూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు. రాముడు కదిలి విడుతున్న ధర్మం, ధర్మానికి హాని చేద్దామనుకున్నవాడు బతికి పట్టకట్టడం. సాధు ఆయన సత్పురుషుడు, సత్యపరాక్రమ ఆయన నిరంతరము సత్యమునే అనుష్ఠిస్తాడు, కాబట్టి అదే ఆయన పరాక్రమం, కాబట్టి చెక్కు చెదరదది. రాజా సర్వస్య లోకస్య, రాముడు ఈ లోక ఇక్కడ కాదు, ఈ రాజ్యానికి కాదు, సమస్త లోకములకు రాజు. అంటే ఆయన ఎవరో, రాముడెవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు. దేవానాం అథవానివ, దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు అటువంటి వాడు. నువ్వు సీతమ్మను అపహరిస్తానన్నావుగా, కథం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత. ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది, రామలక్ష్మణులని దూరంగా పంపితే నువ్వు అపహరించగలను అనుకుంటున్నావు. ఇచ్చాడా, సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది. ఆమె తేజస్సు ఏమిటో తెలిసా, ఆవిడ పాతివ్రత్యమే. పాతివ్రత్యం ఉన్న సీతమ్మని నువ్వు అపహరించలేవు అంటే మీరు ఒక విషయాన్ని ఖండితంగా తెలుసుకోవలసి ఉంటుంది. జింక్
0: బంగారు చుక్కలున్న మృగంగా మారీచుడి వెళ్ళినా ఆయనకు ఒక విషయం తెలుసు.

నేను హా సీతా హా లక్ష్మణ అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు. సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్ప సీతని రావణుడు అపహరించలేదు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: టమాటా మొక్కలని పడిపోకుండా నిలబెట్టడం.

0: టమాటాలు ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు మరియు కోట్లాది మంది ప్రజలకు ఇది ఆహారము. ఇది ప్రజలకు ఆహారము కాకుండా ఆదాయాన్ని కూడా సమకూరుస్తాయి. కొన్ని ప్రదేశాల్లో టమాటా సాగుని సంవత్సరం పొడుగునా పండిస్తారు. కొన్ని రకాల టమాటాలు కేవలం 1 మీటర్ ఎత్తు మాత్రమే పెరుగుతాయి, మరికొన్ని 2 మీటర్ల వరకు పెరుగుతాయి. కానీ టమాటా మొక్కలకి సరైన ఆధారం లేకపోతే చెట్లు పెరిగిన బరువుకి నేలకి ఒరిగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. నేల నీటితో పచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు భూమిని తాకి త్వరగా కుళ్లిపోతాయి. మొక్కలకు భూమిలో నివసించే ఈ క్రిమి కీటకాల వల్ల ఆంత్రాక్నోస్, పండు తెగులు మరియు ఆకు ముడత వంటి రోగాలు సంక్రమిస్తాయి.
1: టమాటా మొక్కలకు సరైన ఆధారం కల్పించకపోతే పంటని పర్యవేక్షించడం చాలా కష్టం. మొక్కల మధ్య దూరం తగ్గిపోయి కుప్పగా పెరుగుతాయి, కనుక గాలి మరియు వెలుతురు లేకుండా పోతుంది. ఇది తెగుళ్లు మరియు వ్యాధులకు అనుకూలంగా మారుతుంది.
0: అలా పెరిగే చెట్లు త్వరగా క్రిమి కీటకాల బారిన పడతాయి. అఫిడ్స్ లాంటి కీటకాలు, తెల్ల పురుగులు టమాటా చెట్లని, పండ్లని నాశనం చేస్తాయి. నాణ్యమైన టమాటాలు ఉత్పత్తి చేయడానికి చెట్లు నేలపై ఒరిగిపోకుండా జాగ్రత్త పడాలి. భారతదేశంలోని రైతులు తమ టమాటా మొక్కలను స్థానికంగా లభించే పదార్థాల సహాయంతో ఎలా పెంచుతున్నారో చూద్దాం. పొడి కాలంలో మొక్కలను ఆధారపరచడానికి ముందు చెట్ల వరుసల మధ్యలో ఎండిన మొక్కల పదార్థాలను కప్పవచ్చు. ఆ గండి మట్టిని తేమగా ఉంచుతుంది మరియు నీటిని కాపాడుతుంది.
2: వరుస క్రమంలో టమాటా మొక్కల్ని నాటడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ పైప్ ని అమర్చవచ్చు. ఇలా చేయడం వల్ల చెట్ల మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని కూడా సులభంగా తీసేయవచ్చు.
1: ఇది పంటను పర్యవేక్షించడానికి చాలా అవసరం. చెట్లకు ఆధారం ఉంచడం వల్ల పళ్ళు ఎత్తులో పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన మరియు పెద్దవైన ఒకే సైజు పళ్ళని ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ గాలి మరియు సూర్యరశ్మి ప్రసరించడం వల్ల ఆరోగ్యవంతమైన మరియు సరిసమానమైన పెద్ద పరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేయొచ్చు. అప్పుడు టమాటాలను సునాయాసంగా కోయడానికి సేంద్రియ ఎరువుని చల్లడానికి సహాయపడుతుంది.
0: మీరు చెట్లు పువ్వులు కాసి పండ్లు పండక ముందే చెట్లని ఆధారపరచాలి. టమాటా మొక్కలను ఆధారపరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు ప్రతి మొక్కని ఆధారపరచడానికి ప్రతి మొక్కని వెదురు లేదా చెక్క కర్రలతో తాడుతో కట్టొచ్చు. ప్రతి చెట్టుకి ఒక కర్ర అవసరమవుతుంది. మొక్క కాండం మరియు కర్ర మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉంచండి. ప్రతి టమాటా మొక్క దగ్గర దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఒక కర్రను బిగించండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రం తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఒక రంధ్రం తవ్వినట్లయితే లేదా మొక్క కాండంకు దగ్గరగా కర్రను పెడితే అది మొక్క యొక్క ప్రధాన మూలాలను దెబ్బతీస్తుంది. మొక్క యొక్క ప్రధాన కాండం మరియు 1 లేదా 2 కొమ్మలను కర్రకు కట్టడానికి పురుకోసు తాడు ఉపయోగించండి. తాడు కిందకి జారకుండా ఉండడానికి, కాండం కిందకి జారకుండా నిరోధించడానికి కాండం చుట్టూ ఒక ఉచ్చు బిగించండి. గట్టిగా కట్టద్దు. 1 నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో కర్ర మరియు కాండం మధ్య ఉంచండి.
2: నాటే సమయంలో వెదురు లేదా చెక్క కర్రలు పెడితే అవి నీటి కారణంగా కుళ్లిపోవచ్చు. రెండవది, కొన్ని చెట్లు తాజా కలపను ఉపయోగిస్తే అవి మళ్లీ పెరుగుతాయి. అందుకే మేము చిగురు మొదలైన తర్వాతే వెదురు కర్రతో కడతాము.
0: ప్రతి 2 వారాలకు

0: కాండం యొక్క కొత్త పెరుగుదలను కర్రెక్కు కట్టాలి. తద్వారా చెట్టు ప్రతి 20 సెంటీమీటర్లకు జోడించబడుతుంది. పువ్వులు పూసిన పెద్ద కొమ్మలను కూడా భరిస్తుంది. మీకు వెదురు లేదా చెక్క కర్రలు తక్కువగా ఉన్నప్పుడు మరొక పద్ధతి అనుసరించవచ్చు. దానికి వరుస క్రమంలో టమాటా చెట్లని నాటాలి. మీకు 2 మీటర్ల ఎత్తైన చెక్క లేదా వెదురు కర్రలతో పాటు పురుకోస్తాడు లేదా సన్నవి ఇనుప తీగ అవసరమవుతాయి. వ్యవసాయ దుకాణం నుండి కొనుగోలు చేయొచ్చు. చెక్క స్తంభాల కోసం వెదురు యొక్క చివరను పదనపెట్టండి మరియు వాటిని ప్రతి వరుస యొక్క 2 చివర్లలో భూమిలో గుచ్చండి. తీగను కట్టడానికి వెదురు లేదా చెక్క సుమారు 60 సెంటీమీటర్ కత్తిరించండి. చెక్కిన కర్రను ప్రతి పోల్కి 30 సెంటీమీటర్ల వెనకాల లోపలికి పాతి ఇనప తీగని తగిలించడానికి ఒక కొండి అమర్చండి. ప్రతి 3 మీటర్ల వరుసలో మెటల్ వైర్ కు మద్దతుగా 2 మీటర్ల ఎత్తులో వెదురు కర్రను గుచ్చండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రాలు తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఉపయోగించే వివిధ రకాల ఎత్తు ప్రకారం చివరి వరుస యొక్క ఒక్క చివర నుండి మరొక చివర వరకు స్తంభాలకు మెటల్ వైర్ను కట్టండి. స్తంభాల చుట్టూ మెటల్ వైర్లో ఒక లూప్ను తయారు చేసి దానిని నాచులోని ఆధారంగా అమర్చండి.
1: వెదురు నుండి వచ్చే తీగ బరువును భరించడానికి ఆధారంతో భద్రపరచబడుతుంది. దానివల్ల పండు బరువు పెరిగినా లేక బలమైన గాలి వీచినా కింద పడకుండా ఆపుతుంది.
0: ప్రతి వెదురు కర్రకు మెటల్ వైర్ను తగిలించి నైలాన్ దారం కాని మెటల్ వైర్ తీగ గాని అమర్చండి. వెదురు కర్ర చుట్టూ మెటల్ వైర్ని చుట్టకండి, ఎందుకంటే వైరు ముక్కలై వంగిపోవచ్చు. దీని వలన తదుపరి సీజన్లో మళ్లీ ఉపయోగించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆధారంగా ఉన్న పందిరి చెట్లకు కట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ప్రధాన కాండం మరియు కొమ్మల మధ్య భాగానికి జనపనార తీగ ఒక చివరను మామూలుగా కట్టండి. మరొక చివరను గట్టి నాటుతో మెటల్ వైర్కు అట్టా చేయండి. స్ప్రింగ్ ను ఎక్కువగా సాగదీయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం మొక్కను పైకి లాగేవచ్చు. కొత్త కొమ్మలు పుయ్యడం ప్రారంభించినప్పుడల్లా పురుకొస్తాడు యొక్క చివరను కొమ్మలకు వదులుగా కట్టి మరొక చివరను మెటల్ వైర్కు గట్టిగా కట్టండి.
2: ముడి చాలా వదులుగా ఉంటే కొమ్మలు కిందకి వంగిపోవచ్చు, కాబట్టి మేము మెటల్ వైర్ కి ముడిని గట్టిగా కట్టాలి. వానకి తడిచి ఎండకి ఎండిన తీగ మొద్దుబారి విప్పడానికి కష్టమవుతుంది, అందుచేతే వాటిని గొడ్డలతో కోసేయాలి.
1: మేము ప్రధాన కొమ్మలను చిగురు వచ్చే సమయంలో కట్టేస్తాము మరియు కట్టే సమయంలో పువ్వులు పడకుండా జాగ్రత్త తీసుకుంటాము. కొమ్మలు పుష్పించడం ప్రారంభించినప్పుడు మరియు ప్రధాన కొమ్మలపై పువ్వులు పండ్లుగా మారడం ప్రారంభించినప్పుడు మేము వాటిని కట్టివేస్తాము.
0: మీరు తదుపరి సీజన్లో స్తంభాలు మరియు లోహపు తీగలను తిరిగి ఉపయోగించుకోవచ్చు, కాని జనపనార తీగ తగినంత బలంగా లేదు కాబట్టి మీరు కోత తర్వాత దానిని తీసేయొచ్చు.
2: టమాటాలు పండించిన తర్వాత మేము మా తదుపరి పంటను అదే స్థలంలో పండిస్తాము. దోసకాయలు మరియు పొట్లకాయలు వంటివి పెంచడానికి వైర్లు మరియు వెదురు కర్రని ఉపయోగించండి. ఇది తీగ మరియు వెదురు ధరని తిరిగి పొందడంలో సహాయపడుతుంది మరియు మంచి దిగుబడిని పొందడం వలన మాకు గొప్ప ప్రయోజనాలు కలుగుతుంది.
0: మనం నేర్చుకున్న వాటిని మళ్లీ ఒకసారి సరి చూసుకుందాం. పందిరి మొక్కలకు మరింత కాంతి మరియు మెరుగైన గాలి ప్రసరణను కలిగేలా చేస్తుంది. ఆధారిత టమాటా మొక్కలు తక్కువగా క్రిమి కీటకాలు రోగాలు సంక్రమిస్తాయి, పళ్ళు త్వరగా పాడుకావు. ప్రతి మొక్క నుండి 10 సెంటీమీటర్ల వెదురు కర్రను నాటండి. పుష్పించే ప్రతి చెట్టు కాండము మరియు కొమ్మలను జనపనార తీగతో కర్రెక్కు వదులుగా కట్టండి. వరుసగా టమాటా చెట్లను నాటుతున్నప్పుడు మీరు వరుస యొక్క ప్రతి చివర 2 స్తంభాలను ఇరువైపులా అమర్చవచ్చు మరియు ఒక మెటల్ వైర్ను అంతటా కట్టవచ్చు. వరుసలో ప్రతి 3 మీటర్లకు వెదురు కర్రలను ఉంచండి మరియు వాటిని మెటల్ వైర్కు కట్టండి. ప్రతి మొక్క కాండం మరియు కొమ్మలకు జనపనార తీగను వదులుగా కట్టి లోహపు తీగకు గట్టిగా బిగించండి. మొక్కలను పందిరికి అమర్చడం వల్ల టమాటా పండ్ల బరువు కారణంగా అవి కిందకి పడవు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తాయి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

FM 90.4. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగ ముద్రలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యోగ సాధనలో ముద్రలు కూడా ఒక భాగం. కేవలం చేతి వేళ్లను విభిన్న పద్ధతులలో కలిపి ఉంచడం ద్వారా విభిన్న ప్రయోజనాలు పొందొచ్చు. శరీరంలో ప్రవహించే విద్యుత్ శక్తిని చైతన్యం చేయడానికి, వివిధ అవయవాలను ఉత్తేజం చేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ యోగ ముద్రలు ఉపయోగపడతాయి. తద్వారా శక్తి ప్రవాహం శరీరం అంతటా వ్యాప్తి చెంది ఒకనొక అనిర్వచనీయమైన శక్తికి తీసుకువెళ్తాయి ఈ ముద్రలు. ప్రకృతి పంచభూతాల కలయిక ఎలాగైతే అంటారో, శరీరంలో కూడా పంచభూతాల కారకులు ఉంటాయి. వాటిని ముద్రలు ద్వారా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల శరీరం సమతుల స్థితిలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ యోగా మరియు ధ్యానంలో 100 కంటే ఎక్కువ ముద్రలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. యోగాసనాలు, వాటి ఉపయోగాలు అయితే వాటిలో కూడా శక్తివంతమైనది 10 ముద్రలు, వాటి ప్రయోజనాలు. మరి అవేంటో తెలుసుకుపోయే ముందు ఒక చిన్న విరామం.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH impedance, H. pylori evolution kosam, urea breath test, glucose breath test, inka marenno advanced test la saukaryalu kalavu. Arthikanga balahina vargala prayojanartham memu andinche janata scheme dwara tella ration card leda aarogya mitra card galavariki endoscopy, lab test, inpatient charges lo 50% raiti andistunnam. Sampradinchandi Vijay Gastroenterology and Liver Hospital, second floor, Axis Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యోగ ముద్రలో ముందుగా జ్ఞాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇది ధ్యానం చేసేవారు ఎక్కువగా ఉపయోగించే ముద్ర. ఎక్కువ మంది జ్ఞాన ముద్రలోనే ధ్యానంలో ఉండడం గమనించవచ్చు. ఈ జ్ఞాన ముద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల ఏ పని అయినా మంచి ఫలితాలు ఇచ్చేలా చేయగలుగుతారు. అంతేకాదు, జ్ఞానముద్రను ఆచరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని సాధించడానికి జ్ఞానముద్ర చక్కగా ఉపయోగపడుతుంది. యోగులు ఆధ్యాత్మిక సాధనలు

ఎక్కువగా లీనమై ఉండేవారు ధ్యానముద్రనే ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని చేసే పద్ధతి ఏంటంటే, చేతి బొటనవేలు చివర మరియు చూపుడు వేలు చివర్లను కలిపి ఉంచడం ద్వారా ఈ ముద్రను చేయవచ్చు. మిగిలిన మూడు వేళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. రెండవది, బుద్ధ ముద్ర గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ధ్యానంలో ఉపయోగించే ఈ ముద్రని బుద్ధ ముద్రగా పిలువబడుతోంది. మానసిక ప్రశాంతత కోసం ఉపయోగించబడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి డిప్రెషన్ కారకాలను తగ్గించుకోవడానికి ఈ ముద్రను బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతర్గతంగా మరియు బాహ్యస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్ మెరుగుపరచడంలో ఈ ముద్ర చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కూడా జ్ఞానముద్రలాగే అనిపిస్తుంది, కానీ రెండూ వేరువేరు ప్రయోజనాలను చేకూరుస్తాయి. దీన్ని చేసే విధానం, చేతి బొటనవేలు కొనను చూపుడు వేలు కొనను కలిపి ఉంచి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచి మోచేతిని మడిచి పైకి ఎత్తాలి. ఈ ముద్రను మన భారతీయ హిందువులు పాటిస్తూ ఉంటారు. ఆ తరువాతది శూన్యముద్ర. అంతర్దృష్టిని పెంచి చురుకుదనాన్ని మరియు శరీరంలో ఇంద్రియ శక్తులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే భావోద్వేగాలను, ఆలోచనలను తగ్గించి మనిషిలో దృఢ చిత్తాన్ని పెంపొందిస్తుంది. దీన్ని చేసే పద్ధతి, చేతి మధ్యవేలు కొనను బటనవేలు కొనను రెండింటినీ కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. తరువాతది ప్రాణముద్ర. శరీరంలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పి అంతర్గత సామర్థ్యాలు వెలికి తీసేందుకు ప్రాణముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. వ్యక్తిగత స్పృహను ఉత్తేజం చేసి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం, ప్రకృతి ఇలా అన్నింటితో సంధానం చేస్తుంది. దీన్ని చేసే విధానం, ఉంగరపు వేలు, చిటికెన వేలు చివర్లను మరియు బటను వేలు చివరను కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో యోగ ముద్రల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
2: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
3: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
2: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
2: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ధ్యానముద్ర. ఈ ధ్యానముద్ర లోతైన ఏకాగ్రతలోకి తీసుకెళ్తుంది. ఇది బాహ్య ప్రపంచంలో మన ప్రాముఖ్యతను, మన అంతర్గత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది, ప్రశాంతతను తీసుకువస్తుంది. దీన్ని చేసే విధానం, రెండు అరచేతులను పైకి చూస్తూ కుడిచేతి మీద ఎడమ అరచేతిని ఉంచి విశ్రాంతిలో ఉండాలి. తరువాత సూర్యముద్ర. సూర్యముద్ర శరీరంలో అగ్ని మూలకాలన్నీ పెంచడానికి, అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని అధిక బరువును తగ్గించడం, అంతేకాకుండా జలుబును నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీన్ని చేసే విధానం, ఉంగరపు వేలు మడిచి బొటన వేలు సహాయంతో ఒత్తి ఉంచాలి, మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. అపానముద్ర. అపానముద్ర మానసిక లేదా శారీరక క్రియకు మరియు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చేసే విధానం, మధ్యవేలు మరియు ఉంగరపు వేలు చివర్లను బటన్ వేలు చివర్లతో కలిపి ఉంచాలి, మిగిలిన వేళ్లను స్ట్రైట్గా ఉంచాలి. గణేశముద్ర. ఇదేదో దేవుడికి చెందింది అనుకుంటే పొరపాటు. చూడడానికి అచ్చం వినాయకుడి ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుకూలత కలగడానికి, ధైర్యాన్ని తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది. ఈ ముద్రను చేయడం ద్వారా దృష్టిని మరియు శక్తిని గుండె కేంద్రంలోకి తీసుకువస్తారు. ఊపిరితిత్తులు, గుండె పటిష్టం అవుతాయి. గుండె కండరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు శరీర ఉద్రిక్తతలను నియంత్రణలో ఉంచుతుంది. దీన్ని చేసే విధానం చూసుకున్నట్లయితే, రెండు చేతులు మడిచి ఛాతికి దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు చేతులను ఒకదానికొకటి ఎదురుగా విరుద్ధంగా ఉంచి ఒక ఎడమ చేతి వేళ్లతో కుడిచేతి వేళ్లను గట్టిగా పట్టుకుని లాగాలి. వాటిని పంజాలాగా సగం వంగిన స్థితిలో ఉంచాలి. తరువాతది వాయుముద్ర. శరీరంలో వాయు సంబంధిత సమస్యలు అనగా వాతం నొప్పులు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు మొదలైన కడుపుకు సంబంధించిన సమస్యల నివారణకు వాయుముద్ర చాలా మంచిది. దీన్ని చేసే పద్ధతి, చూపుడు వేలును మడిచి బటన వేలు సహాయంతో చూపుడు వేలిని నొక్కి పట్టి ఉంచాలి. చాలామంది జ్ఞానముద్రకు వాయుముద్రకు తేడా తెలుసుకోలేకపోతూ ఉంటారు. అయితే వాయుముద్ర బొటన వేలితో చూపుడు వేలును నొక్కి పట్టి ఉంచేది. జ్ఞానముద్ర బొటన వేలు, చూపుడు వేలు చివర్లను కలిపి ఉంచేది. చివరిగా రుద్రముద్ర. ఇది మీ అంతర్గత పరివర్తన సామర్థ్యాలకు అనుసంధానం అయి ఉంటుంది. ఇది వ్యక్తిగత శక్తి కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది, ఆలోచన ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. తరచుగా ఈ ముద్రను చేస్తూ ఉంటే మైకం, అలసట మరియు దీర్ఘకాలిక ఉద్రిక్తతతో ఇబ్బంది పడే వాళ్లకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అత్యున్నత సామర్థ్యాన్ని లేదంటే లక్ష్యాలను చేరుకోవడానికి, తమని తాము శక్తివంతం చేసుకోవడానికి రుద్రముద్రను ఉపయోగించవచ్చు. ఇది ఉపయోగించే విధానం, బొటన వేలు చూపుడు మరియు ఉంగరపు వేళ్ల చివర్లను కలిపి ఉంచాలి, మిగిలిన రెండు వేళ్లను నిటారుగా ఉంచాలి. శ్రోతలందరూ, ఇంతవరకు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: विष्णु FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, విద్య లేనివాడు ఎంత గొప్ప కులంలో ఉన్నా ప్రయోజనమేమి? కులహీనుడైనను శాస్త్రజ్ఞుడు దేవతలకు కూడా పూజనీయుడవుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, అభ్యసించని వానికి శాస్త్రం, అజీర్ణంగా ఉన్నవానికి భోజనం, దరిద్రునికి 10 మందిలో ఉండవలసిన స్థితి, వృద్ధునికి పడుచు పెండ్లము, ఇవి విషతుల్యముగా ఉండును అని తెలుపునది ఈ సూక్తి యొక్క అర్థం.

రూపం. స్త్రీలకు పాతివ్రత్యమే శోభ, కురూపులకు విద్యయే రూపము, తపస్సులకు క్షమయే రూపం అని తెలుపునదే ఈ సూక్తి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ స్టడీ

0: మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూలుకి సెలవులు, సరదాల వెల్లువలు,
0: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
0: ఈ సంబంధి మెమొరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: विप्रः सभार्वचेन शोभते।
1: ఈ శ్లోకం యొక్క అర్థం, వేద వేదాంగ తత్వము నెరిగిన బ్రాహ్మణుడు సర్వత్రా పూజనీయుడే. వేదములను అధ్యయనం చేయని బ్రాహ్మణుడు సభలలో కూడా శోభించడు కదా అని చెప్పునది ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, విద్వాంసులు లేని చోట ఏ కొంచెం చదువుకున్నవాడైనా పొగడ్తల నందును, చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం కదా అని చెప్పునదే ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, నదిలేని దేశము, విద్యలేని వంశం, బిడ్డలు లేని స్త్రీ, దక్షిణ ఈయని యజ్ఞం వ్యర్థములు అని చెప్పినది ఈ సూక్తి యొక్క అర్థం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకున్నారు కదా. తిరిగి రేపటి కార్యక్రమంతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: పరం ఫలితకాయేన కర్తవ్యః శ్రుత సంగ్రహ న తత్ర ధనినో యాంతి యత్ర యాంతి బహుశ్రుతాః.
2: ఈ శ్లోకం యొక్క అర్థం, ముదిమి వచ్చినా జ్ఞాన సంపాదన చేస్తుండడమే ముఖ్య కర్తవ్యం. బహుశ్రుతులైన వారు ఏకు నుత్తమగదులకు ఎంత ధనము గలవారైనా సరిపోలేరు కదా అని చెప్పినదే ఈ సూక్తి యొక్క అర్థం. శ్రోతలు, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరి ఒక సూక్తిని వింటారు.

శ్లోకం యొక్క అర్థం, విద్వాంసుని పరిశ్రమను విద్వాంసుడే తెలుసుకొనగలడు, ప్రసవ వేదన గొడ్రాలికి తెలియజాలదు కదా అని చెప్పినదే ఈ సూక్తి యొక్క అర్థం. పుస్తకేషు చ

0: తద్ధనం.
1: ఈ శ్లోకం యొక్క అర్థం పుస్తకములు యందున్న జ్ఞానం, ఇతరుల వద్ద నుంచి ఉన్న ధనం, ఇవి సమయానికి అక్కరకు రావు అని చెప్పినదే ఈ సూక్తి యొక్క అర్థం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyutunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ సూక్తి యొక్క అర్థం సంగీతము, కవిత్వము, సూరత్వము, దాతృత్వం ఈ నాలుగును జన్మసిద్ధములు గాని నేర్చుకుంటే సాధ్యమగునవి కావు అని చెప్పే భావన్నే ఈ సూక్తి తెలియజనున్నది.

ఈ శ్లోకం యొక్క అర్థం, పశు సంపద అసలు సంపదయే కాదు, ధనము సంపద కానుపును, ధాన్య ధనము మహద్ధనమే, కాని నిజానికి విద్యాధనమే నిజమైన సంపద అని తెలియచేసే భావనే ఈ సూక్తి చెప్పుచున్నది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, పండితులైన వారు మెచ్చినప్పుడే మన విద్య కుశలమని భావించవచ్చు. ఎంత శిక్షణ పొందినవారికి కూడా పండితుల మెప్పు లభించినప్పుడే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి సూక్తి సుధ కార్యక్రమంతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: ఉన్నదొకటే జిందగీ.

0: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 9వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పితృవియోగ వేదన మరియు మరొక విద్యా కార్యక్రమం 9వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠాలు వింటారు.
1: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 9వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పితృవియోగ వేదన.
2: చెప్తున్నా కదా, అది కాదంటుంటే.
3: పిల్లలు ఏదో చర్చిస్తున్నారు, దేని గురించో?
2: ఏం లేదు మావయ్య, కౌమది వాళ్ళ అక్కయ్య పెళ్లి విషయం. ఎంత ఘనంగా జరిగిందో, పొద్దున్నంతా ఆనందంగా ఉన్నా చివరికొచ్చేసరికి అక్కయ్య, వాళ్ళ అమ్మ, నాన్న, కౌమది అంతా ఏడ్చారు. ఎందుకో నాకు బోధపడలేదు.
4: మమ్మల్ని అందరినీ వదిలి అత్తవారింటికి పోతున్నదన్న బాధతో మామయ్య.
3: అవునర్రా, మగవాళ్లకు ఒకటే జీవితం, కాని ఆడవాళ్లకు రెండు జీవితాలు. ఒకటి పుట్టినింట్లో, మరోది మెట్టినింట్లో. పుట్టింటి పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు ఒకలా ఉంటే మెట్టినింట్లో వేరుగా ఉంటాయి. వివాహం తరువాత పుట్టినింటిని వదిలి అత్తవారింటికి వెళ్లే ప్రతి స్త్రీ బాధపడుతుంది. పెళ్లిలో చివరి ఘట్టం అది. ఈ తంతుని ఏమంటారో తెలుసా మీకు?
4: అక్కయ్య పెళ్లిలోనే తెలిసింది మామయ్య, అప్పగింతలు అంటారని.
3: అవును, మీ అక్కయ్యలాగానే పెళ్లే అత్తవారేళ్లకు పోతున్న స్త్రీలు దుఃఖిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి పేరు విన్నారుగా?
2: విన్నాం.
3: ఆయన తొలుత మహారాజు, బ్రహ్మర్షి కావాలని ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు తన పదవికి ఎసరు పెట్టడానికేమోనన్న భయంతో ఇంద్రుడు విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయటానికి అప్సరస మేనకను భూలోకం పంపాడు. మేనక అందానికి విశ్వామిత్రునికి మనస్సు చలించింది. వారిద్దరి అనురాగానికి గుర్తుగా ఒక అమ్మాయి జన్మించింది. స్వామికార్యం సాధించి మేనక స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని తపోభంగమైనందుకు చింతించి విశ్వామిత్రుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. పాపం ఆ పసిపాప ఒంటరిదైపోయింది.
2: గుర్తుకొచ్చింది, అప్పుడు శాకుంతల పక్షులు ఆ పాపను కాపాడాయి. ఆ తోవనపోతన్న కన్న మహర్షి ఆ పాపను చూసి ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. శాకుంతల పక్షులను సాకినందున శకుంతలగా నామకరణం చేశాడు.
4: ఒకరోజు ఆ దేశపు రాజు దుష్యంతుడు అడవికి వేటకై వచ్చి కన్వాశ్రమంలో శకుంతలను చూసి పరవశుడైనాడు. శకుంతల కూడా దుష్యంతునికి మనసిచ్చింది. ఆ అడవిలో ప్రకృతి సాక్షిగా వారి వివాహం జరిగింది.
3: చాలా చక్కగా చెప్పారర్రా. దుష్యంతుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాక రాజకార్యాల్లో నిండా మునిగి శకుంతల ధ్యాసనే మర్చాడు. కణ్వ మహర్షి అత్తవారింటికి బిడ్డను సాగనంపటం బాధ్యతగా భావించి శకుంతలను దుష్యంతుని నగరానికి మునిభామల తోడుగా పంపటానికి నిశ్చయించుకున్నాడు. తండ్రిని, ఆశ్రమాన్ని వదిలి వెళ్లటానికి శకుంతల ఎంతో దుఃఖించింది.
4: మామయ్య, ఈ కథ సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలం కావ్యంలో ఉంది కదా?
2: అది కాళిదాసు రచించాడు కదా మామయ్య.
3: తెలివైన పిల్లలరా మీరు. ఆ కథనే మన తెలుగు భాషలో పిల్లల మర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం అనే కావ్యంగా రచించాడు.
2: పిల్లల మర్రి నల్గొండ జిల్లాలో ఒక ఊరు కదా మామయ్య.
3: అవునర్రా, ఈ పినవీరభద్రకవి పూర్వులు అక్కడివాళ్లే. అవును, శ్రీనాథకవి పేరు విన్నారుగా? ఆ మహాకవి కాలంలో ఈ పిల్లల మరి పినవీరభ

0: ముద్రకవి పూర్వీకులు ప్రధానులుగా నెల్లూరు మండలంలో ఉండేవాళ్లు. పినవీరభద్రుడు 15వ శతాబ్దికి చెందిన కవి. సాళువ నరసింగరాయలు కొలువులో ఆస్థాన కవిగా ఉండేవాడు.
1: సాళువ నరసింగరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయల కంటే పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు కదా మావయ్యా?
0: అవునమ్మా, శ్రీకృష్ణదేవరాయలది తుళువ వంశం. అతనికి పూర్వం సాళువ వంశ పాలకుల్లో మొదటివాడు సాళువ నరసింగరాయలు. ఆ రాజు మన్ననలందుకున్న కవి పినవీరభద్రుడు. వాణి నా రాణి అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకున్న కవి ఈయన. పినవీరభద్రుడు రాసిన మరో ప్రసిద్ధ కావ్యం జైమినీ భారతం.
1: మావయ్యా, కవి పినవీరభద్రుని గురించి బాగా చెప్పారు. శకుంతల పితృవియోగ వేదనను అంటే తండ్రిని వదిలి అత్తవారింటికి పోతున్నప్పుడు పొందిన బాధను గురించి చెప్పరు?
0: పెంచిన తండ్రి అయినప్పటికీ కణ్వ మహర్షితో పెనవేసుకున్న పితృబంధాన్ని కాదనలేక తండ్రిని ఒంటరిగా వదిలిపోవటం ఇష్టంలేక బాధ, అత్తవారింటికి వెడుతున్నానన్న ఆనందం, ఓ కంట దుఃఖంతో కారే కన్నీరు, మరో కంట సంతోషంతో ఒలికే ఆనందబాష్పాలు, శకుంతల కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అత్తవారింటికి బయలుదేరింది.
1: ఆహా, చాలా గొప్పగా వర్ణించారు మామయ్య.
0: నేను కాదు తల్లి, ఈ మాటలని పద్యాలుగా పిల్లలమరి పినవీరభద్రుడు రచించాడు. శకుంతల మనసులోని మాటలను నేరుగా తెలపకుండా ఆమె చూపుల్లో తన కళాన్ని నడిపినట్లుగా రాశాడు కవి. ఆ పద్యం నా మిత్రుడు పాడాడు, వినిపిస్తాను, వినండి.
2: చెనకుడుండెడు ననుష్ఠాన వేదిక జూచు జూచి క్రమ్మరబోయి చూడవచ్చు స్నానార్థ నియమిత జలజాకరము జూచు జూచి క్రమ్మరబోయి చూడవచ్చు నిజహస్త పోషిత కుజవల్లికలు జూచు జూచి క్రమ్మరబోయి చూడవచ్చు గుంజకోటర కుటీ క్రోఢ వీధుల జూచు జూచి క్రమ్మరబోయి చూడవచ్చు.
0: పిల్లలు, పద్యం ఎంత బాగుందో కదా.
1: క్రమ్మబోయి అంటే ఏమిటి మావయ్య?
0: క్రమ్మ అంటే మరలా అని అర్థం. ఇక్కడ చూచి మళ్లీ పోయి చూస్తుంది అనే అర్థంలో కవి వాడాడు.
1: గుంజ కోటర కుటి క్రోడ వీధులు అంటే ఏంటి మావయ్య?
0: గుంజ అనేది గుండ్రా అనే పదానికి వికృతి. కోటరం అంటే చెట్టు తొర్రా అనే అర్థం. క్రోడ వీధులు అంటే లోపలి భాగాలు అని అర్థం. ఈ పద్యభావం శకుంతల తన తండ్రి నిత్యం హోమం చేసే అరుగువైపు చూస్తుంది. కొంత దూరం వెళ్లి మళ్లీ అటే చూడటానికి వస్తుంది. ఇట్లా స్నానం చేసే నీటికొలను, తాను పెంచిన చెట్లు, వాటికి అల్లుకున్న తీగలు, మానుల నడుమ బొరియల్లోనికి చూస్తుంది. సరేగాని ఈ చూపుల అసలు అర్థాలు చెప్పగలరా మీరు?
1: రోజూ హోమానికి అరుగాలికి కావలసిన సామగ్రి తాను సిద్ధం చేసేది. రేపటి నుండి తన తండ్రికి ఎవరు చేస్తారనే దుఃఖంతో చూస్తుంది. తాను స్నానం చేసే నీటికొలను, తాను పెంచిన చెట్లు తీగలు, చెట్ల తొరలో నివసించే ఉడతలు కుందేళ్లు వీటన్నిటిని వదిలి వెళ్తున్నానని శకుంతల దుఃఖించింది. మరీ మరీ తిరిగి చూస్తూ దుఃఖించింది.
0: ఎంత చక్కగా చెప్పారరా. ఇంతేకాదు, ఇంకో పద్యంలో కవి పినవీరభద్రుడు ఇలా చెప్పాడు. ఆ పద్యాన్ని కూడా మా మిత్రుడు పాడాడు, వినిపిస్తాను, వినండి.
2: కదలు నాలుగు మూడు పదములు క్రమ్మరి తండ్రి పాదంబులౌదల ఘటించు కొంత దవ్వేగు ఏగుచు వచ్చి కణ్వుని కడుపులో తలమోపి కౌగిలించు అరుగు కొండొక నేల తిరిగి మౌనులకు మా యయ్యసుడీయని అప్పగించు గమనించు పెడమర్లి కాశ్యపు దిశ జూచి నే పోదునంచు కన్నీరు నించు జనకుడు పలాలనము సేయ సంయమీంద్ర భామలదలింప అనసూయ పట్టి తిగువ నిగిడి అడుగిడె నొక భంగి మగిడి మగిడి చూచుకొంచు శకుంతలాసూన గంధి.
0: ఇందులో దవ్వు అనే పదం దూరానికి వికృతి. ఉపలాలనము చేయటమంటే బుజ్జగించటం. సంయమేంద్ర భామలు అంటే సంయమనం అనగా నిగ్రహం అనమాట. ఆ నిగ్రహశక్తిగల మునీశ్వరుల భార్యలు అని అర్థం.
1: మావయ్య, శకుంతల సూనగంధి అంటే ఏంటి?
0: సూనం అంటే పువ్వు. శకుంతల

0: పువ్వులా పరిమళించే శరీరం కలది అని అర్థమన్నమాట.
1: నాలుగు మూడు పదములంటారేంటి మా అయ్యా? ఏదో ఒకటే అనొచ్చుగా.
0: మంచి ప్రశ్న వేశావయ్యా కార్తికేయ. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు అంటారు కదా. ఇక్కడ శకుంతల పెళ్లైన స్త్రీ అత్తవారింటికని ఏడు అడుగులు ముందుకేస్తుంది. మళ్ళీ మనసు ఈ వైపులాగి తిరిగి వచ్చి తండ్రి పాదాలు తలతాల్చింది. తండ్రి కడుపులో తల ఉంచి ఏడ్చింది. ఆశ్రమంలోని మునులకు మా తండ్రిని చూడండి అంటూ అప్పగించింది. దుఃఖిస్తూ వీడుకోలు పలుకుతున్న బిడ్డను కణ్వుడు ఓదారుస్తూ ఉంటాడు. మునుల భార్యలు ముందుకు నడవమని కదిలిస్తుండగా స్నేహితురాలు అనసూయ చనువుతో పట్టిలాగుతుంటే శకుంతల నిలుచుని మళ్లీ మళ్లీ వెనక్కి చూస్తూ ముందుకు కదిలింది.
2: నిజంగా కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పినివీరభద్రుడు. వాణి నా రాణి అని పలికిన అతని మాటలు గర్వంతో కూడినవి కావు. అతని పద్యరచనే అందుకు సాక్ష్యం.
0: చక్కగా ఆలోచించావు తల్లి. పినవీరభద్రుడు మన కాలంలో చక్కని నైపుణ్యం కలవాడు. వీడియో కెమెరాతో సంఘటనను దృశ్యీకరించినంత నేర్పుగా రాయటమే కాదు, సందర్భశుద్ధిగా అలంకారాలు కూడా వాడాడు. ఈ కందపద్యాన్ని ఆలకించండి. ఇది కూడా మా మిత్రుడు పాడాడు, మీకు వినిపిస్తానిప్పుడు.
3: మునిభామలు నలు వంకల చనుదేరగ నిర్మలోర్మి సంగతయగు అయ్య నిమిష నది రత్నాకరమున కేగెడు భంగి కదలిపోవుచునెదురన్.
0: దీని భావాన్ని గమనించండి. నాలుగు వైపులా మునిభామలు వెంటరాగా ఉపనదులను కలుపుకున్న అనిమిష నది అంటే దేవనది గంగ, రత్నాకరం అంటే రత్నాల నిలయమనే సముద్రానికి పోతున్న రీతిగా శకుంతల అత్తవారింటికి బయలుదేరిందట.
1: మావయ్య, ఈ పద్యంలో శకుంతలను గంగానదితో కవి పోల్చాడు కదా.
2: అంతేకాదు, మునిభామలను ఉపనదులుగా భావించాడు కూడా.
0: చక్కగా గుర్తించారు. ఈ పద్యంలో రెండు అలంకారాలున్నాయి. శకుంతలకు నలువంకలా వెంటనంటి వచ్చిన మునిభామలను, నాలుగు వైపుల నుండి గంగానదితో కలిసిన ఉపనదులతో బింబ ప్రతిబింబభావం కలిగే విధంగా పోల్చి కవి పిల్లలమరి పినవీరభద్రుడు దృష్టాలంకారంతో పద్యాన్ని తీర్చిదిద్దాడు. ఇక్కడ మునిభామలను బింబంగాను ఉపనదులను ప్రతిబింబంగా కవి ఈ దృష్టాంతాలంకారాన్ని కూర్చాడు. ఇక రెండో అలంకారం.
1: అలంకారం గురించి నేను చెబుతాను మామయ్య.
0: మంచిది, చదువు పట్ల ఉత్సాహం ఇలా ఉండాలి. కార్తికేయ చెప్పు.
1: సముద్రానికి బయలుదేరిన గంగానది వలె శకుంతల అత్తవారింటికి పయనమైంది అంటూ కవి ఉపమాలంకారాన్ని వాడాడు.
0: చక్కగా వివరించావు కార్తికేయ. ఇక్కడ ఉపమేయం శకుంతల, ఉపమానం గంగానది, ఇక ఉపమావాచకం భంగి. సమాన ధర్మమేమో కదిలిపోవటం అన్నమాట.
2: దృష్టాంతలంకారం, ఉపమాలంకారం ఇలాంటి వాటిని అర్థాలంకారాలు అంటారు కదా మావయ్య.
0: అవును తల్లి, ఇవి అర్థం ప్రధానంగా పద్యానికి అందం కలిగిస్తున్నాయి కాబట్టి అర్థాలంకారాలు అంటారు.
1: శబ్దమంటే పలకడం వల్ల పద్యానికి అందం కూర్చే వాటిని శబ్దాలంకారాలు అంటారు కదా మావయ్య.
4: పిల్లల మరి పినవీరభద్రకవి మునిభామలు తొందర పెడుతుంటే, స్నేహితురాలు అనసూయ పట్టిలాగుతుంటే శకుంతల నిలిచి ఒక అడుగు ముందుకేసి మరలి మరలి చూస్తున్నది అని తెలిపే సందర్భంలో శబ్దాలంకారాన్ని ఉపయోగించాడు. నిగిడి ఎడుగిడి నకభంగి మగిడి మగిడి. ఇక్కడ నిగిడి అంటే నిలిచి, మగిడి మగిడి అంటే మరలీ మరలీ అని అర్థాలు. స్నేహితురాలు పట్టిలాగుతుంటే నిలిచి ముందడిగేసి ఒకసారి మరలి మరలి చూస్తున్నది అని భావం.
2: ఈ పాదంలో గకార డకారాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఇట్లా ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని హల్లులు మళ్లీ మళ్లీ వచ్చేటట్లు చెప్పడాన్ని పద్యానుప్రాసాలంకారం అంటారు.
0: మీ ఇద్దరికీ అలంకారాలపై చక్కటి పట్టు ఉందర్రా, అభిరుచి కూడా ఉంది. తెలుగు సాహిత్యాన్ని ఇష్టంతో చదివితే మనలో సృజనాత్మకత, నిశితమైన పరిశీలనలే కాదు, చక్కగా మన అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే నైపుణ్యమూ కలుగుతుంది. కవి శకుంతల పితృవియోగ వేదనను వర్ణించే సందర్భంలో నిశితంగా అంటే సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రతి పద్యంలోనూ ఆమె మనస్థితిని అద్దం పట్టినట్లుగా తీర్చాడు. మొదటి సీసపద్యంలో చూచి క్రమ్మరబోయి చూడవచ్చు అనే పాదాన్ని పదే పదే తిరిగి రాయటంలో ఆమె పదే పదే చూచిన వాటినే మళ్లీ మళ్లీ చూస్తున్నదనే విషయాన్ని వ్యక్తం చేశాడు. ఇంకో సీసపద్యంలో ఘటించు, కౌగిలించు, అప్పగించు, కన్నీరు నించు అంటూ ప్రతి పాదం చివర అంచానుప్రాసం వచ్చేలా అలంకారాన్ని కూర్చి ఆమె తండ్రిని విడిచిపెట్టి వెళ్లలేని స్థితిని వివరించాడు. పిల్లలు, తెలుగు అంటే కేవలం భాషనే కాదు, అది మన తరతరాల సంస్కృతి. మనసు పెట్టి చదివితే మనకు చక్కటి సంస్కారాన్ని నేర్పుతుంది, మన జీవితాలకు చక్కటి అర్థాన్ని పరమార్థాన్ని కలిగిస్తుంది.
1: తెలుగు పద్యాలంటే భయపడే నాకు తెలుగు పద్యాలకు అర్థం చెప్పి వదిలేయకుండా తెలుగు పద్యపు తీపురుచులను పంచారు. కృతజ్ఞతలు మావయ్యా. ఇప్పటి నుండి తెలుగును, తెలుగు పద్యాలను ఇష్టంతో చదువుతాను.
2: మీరు చెప్పినట్లు తెలుగు సాహిత్యాన్ని చదివి చక్కటి సంస్కారాన్ని నేర్చుకుంటాము.
0: చాలా సంతోషం నాయనా. అభిరుచి, విశ్వాసం, ప్రయత్నం ఉంటే చాలు, అన్నీ సాధ్యమవుతాయి. మీకు విజయం చేకూరుతుంది.
5: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 9వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్ర పాఠం. రాష్ట్ర ముఖ్యమంత్రి.
6: సుందరయ్య బావా. ఓ సుందరయ్య బావా.
7: ఎవరు? ఒరే మురళి, నువ్వా? లోపలికి రా. ఏంటి అనుకోకుండా ఇలా ఊడిపడ్డావు?
6: మీకు తెలియందే ఉంది బావా, నిన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల హడావుడే కదా. ఇదిగో ఇవాళే కాస్త టైం దొరికింది. సరే, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, ఓసారి చూసి వెళ్దామని వచ్చాను.
7: ఇంకే పోలింగ్ ముగిసింది, ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట.
6: అవును బావా, అవును. అక్కయ్య పిల్లలు కనపడరే?
7: ఇక్కడే ఎక్కడో ఉండాలయ్యా. సరేగాని, మరి మన రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏంటి విషయాలు?
6: అది ఎలా చెప్పగలుగుతాం బావా, అన్ని పార్టీలు గెలుపు మాదంటే మాదన్న ధీమాతో ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చు అనిపిస్తోంది.
8: నమస్కారం మావయ్యా.
6: నమస్కారం అమ్మా శ్రావ్య, బాగున్నావా?
8: బాగున్నా మావయ్యా. ఎప్పుడొచ్చారు?
6: ఇదిగో ఇప్పుడేనమ్మా. ఎరా చరణ్, బాగున్నావా?
1: ఓ చాలా బాగున్నాను మావయ్యా. మీ ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది మావయ్యా?
6: బ్రహ్మాండంగా జరిగిందిరా.
7: మీ మావయ్యకేంట్రా, వాళ్ల పార్టీ అధికారంలోకి వస్తే మీ మావయ్య మిత్రుడే కాబోయే ముఖ్యమంత్రి.
8: అవునా మావయ్యా?
6: ఇప్పుడప్పుడే ఏం చెప్పగలుగుతామమ్మా, రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఊహించటం కష్టం. అసెంబ్లీకి పోటీ చేయని వారిని కూడా ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది.
1: అసలు ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు, ఎలా నియమిస్తారు మావయ్యా?
6: చెప్తాన్రా, కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నట్టే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారన్న సంగతి మీకు బాగా తెలుసు కదా.
1: తెలుసు మావయ్యా.
6: ముఖ్యమంత్రి రాష్ట్ర పాలనలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ రథసారథి. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణాధికారం గవర్నర్కే ఉంటుంది, కానీ అధికారాన్ని నడిపేది మాత్రం ముఖ్యమంత్రే.
7: చూడ మురళి, చరణ్ అడిగింది ముఖ్యమంత్రి నియామకం గురించి, ఆ విషయం చెప్పు వాళ్ళకి.
8: అవును మావయ్యా.
6: ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు, దానికన్నా ముందు చాలా రాజకీయం ఉంది.
1: ముఖ్యమంత్రి నియామకం, అతని అధికారాలు, విధులు, బాధ్యతలు, అన్ని విషయాల గురించి చెప్పండి మావయ్యా.
7: ఈ విషయాలన్నీ మీ మామయ్యకి కొట్టిన పిండెర్రా, అన్ని వివరాలు అడిగి తెలుసుకోండి.
8: అలాగే నాన్న, మీరు చెప్పండి మావయ్యా.
6: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీకైతే ఎక్కువ స్థానాలు లభిస్తాయో ఆ పార్టీ సభ్యులంతా సమావేశమై తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్ర గవర్నర్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీ నాకుంది కాబట్టి నాకు అవకాశమివ్వండి అని కోరతారు. అప్పుడు రాష్ట్ర గవర్నర్ అన్ని విషయాలు పరిశీలించి ఆ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక్కోసారి రాష్ట్ర గవర్నరే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ సాధించిన, అంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు.
8: ఎమ్మెల్యే అంటే ఏమిటి మావయ్యా?
6: ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలుగులో శాసనసభ సభ్యుడు అంటాం. శాసనసభనే విధానసభ అని కూడా అంటాం. శాసనసభ్యులను ఓటు హక్కు ఉన్న ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
7: అది సరేగాని మురళి, ఈ రోజుల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పూర్తి మెజారిటీ లభించడం లేదు.
6: అవును,
7: అలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారో ఆ విషయాలు

0: చెప్పు. మీరన్నది నిజమే బావగారు. అందుకే కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఎన్నికల తర్వాత వివిధ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అలా ఏర్పడ్డ ప్రభుత్వాలను మిశ్రమ ప్రభుత్వాలు అంటాం.
1: మరి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పూర్తి మెజార్టీ రానప్పుడు గవర్నర్ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు?
0: కొన్ని పార్టీలు కలిసి తమ ఉమ్మడి అభ్యర్థిని నాయకునిగా ఎన్నుకుంటాయి. అతను తనకు మద్దతిస్తున్న శాసనసభ్యుల పేర్లున్న లిస్టుతో గవర్నర్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశమివ్వమని కోరతారు. అప్పుడు గవర్నరు తనను కలిసిన నాయకుడు మంత్రిమండలిని ఏర్పాటు చేయగలడని, శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసాన్ని, మద్దతును పొందగలడన్న నమ్మకం ఏర్పడితే అతన్ని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.
2: ముఖ్యమంత్రి పదవికి కావలసిన అర్హతలేమిటి మావయ్య?
0: ముఖ్యమంత్రి పదవికి గాని మంత్రి పదవికి గాని ప్రత్యేకమైన అర్హతలంటూ ఏమీ లేవమ్మా. భారత పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగం లాంటివి చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని విధానసభలో గాని విధాన పరిషత్తులో గాని సభ్యుడై ఉండాలి.
1: ఒకవేళ ఏ సభలోనూ సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదా?
0: ఉంది నాన్న. విధానసభలో గాని విధాన పరిషత్తులో గాని సభ్యుడు కాకపోయినా ముఖ్యమంత్రిగా నియమితులు కావచ్చు. కానీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన 6 నెలల్లోగా ఆ వ్యక్తి శాసనసభ సభ్యత్వాన్ని తప్పకుండా పొందాలి.
2: మావయ్య, ముఖ్యమంత్రి అధికారాలు, విధుల గురించి కూడా చెప్పండి.
0: కేంద్రంలో ప్రధానమంత్రి ఎలాగో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అలాగన్నమాట. ముఖ్యమంత్రికి తన మంత్రిమండలి సభ్యులను ఎన్నుకోవటంలో పూర్తి స్వతంత్రం ఉంది. అలాగే మంత్రులకు శాఖలను కేటాయించటం, మార్చటం, తనకు ప్రభుత్వానికి సహకరించి పనిచేయని మంత్రులను రాజీనామా చేయమని కోరే అధికారం ముఖ్యమంత్రికుంది. అయితే ఈ అధికారాలన్నీ ముఖ్యమంత్రి తాను స్వయంగా కాక గవర్నర్ ఉత్తర్వుల ద్వారా చేయిస్తారు.
3: ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. మరి రాష్ట్రానికి గవర్నర్ని వేసేటప్పుడు ముఖ్యమంత్రి పాత్రేమిటి?
0: రాష్ట్రాలకు గవర్నర్లను వేసేటప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సంప్రదించటం జరుగుతుంది బావా.
3: ఓహో, అలాగా.
1: ముఖ్యమంత్రికి ఇంకా ఎలాంటి అధికారాలు ఉంటాయి మావయ్య?
0: చెప్తాన్రా. మంత్రిమండలి సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర విధానాలను మంత్రిమండలి నిర్ణయిస్తుంది. మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కు నివేదిస్తారు. రాష్ట్ర పరిస్థితిపై పాలనా విషయాలకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ కోరితే ముఖ్యమంత్రి అందజేయాలి.
2: ఇంకా ఏం చేస్తారు మావయ్య?
0: రాష్ట్ర మంత్రిమండలికి, గవర్నర్కు ముఖ్యమంత్రి సారథిలా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి శాసనసభ నాయకుడు. శాసనసభలో తీర్మానాలు, బిల్లులు మొదలైనవి వివిధ శాఖల మంత్రులు ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత శాసనసభ సమావేశాలలో ప్రవేశపెడతారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు, విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మంత్రిమండలి సభ్యులు సమిష్టి బాధ్యతతో పనిచేసేటట్టు ముఖ్యమంత్రి చూస్తారు.
3: మురళి, మంత్రులు ఎంతమంది ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు?
0: మంత్రిమండలిలో ఎందరు ఉండాలి, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రుల సంఖ్య గురించి రాజ్యాంగంలో వివరించలేదు. వీరి సంఖ్యను రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రే నిర్ణయిస్తారు. అంతేకాదు, అన్ని కులాలకు, బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు, అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం మంత్రిమండలిలో కల్పించటానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారు.
1: మాయ, ఇందాక మీరు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అన్నారు, అంటే ఏమిటో కొంచెం వివరంగా చెప్పండి.
0: కేబినెట్ మంత్రులది కొంచెం పైస్థాయిరా. వీరు విధానాల నిర్ణయాలలో పాల్గొంటారు. సహాయ మంత్రులు ప్రభుత్వంలోని వివిధ శాఖలకు అధిపతులుగా ఉండి స్వతంత్రంగా శాఖలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు.
3: మురళి, రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి స్థానం గురించి చెప్పు.
0: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి, మంత్రిమండలికి నాయకుడు. వారిది ప్రతిష్టాత్మకమైన స్థానం. అధికారం ముఖ్యమంత్రి పదవు చుట్టూ తిరుగుతుంటుంది. ఇక పార్టీలో కూడా ముఖ్యమంత్రిదే మొదటి స్థానం అయినప్పుడు ముఖ్యమంత్రి పదవి మకుటం లేని మహారాజు వంటిది. రాష్ట్ర పాలనా వ్యవహారాలలో వారిది చాలా వరకు సార్వభౌమ స్థానమని చెప్పొచ్చు. అశేష ప్రజానాయకుడిగా, శాసనసభలో మెజారిటీ పార్టీ నేతగా ముఖ్యమంత్రి న్యాయకత్వం రాజ్యాంగబద్ధమైంది.
1: ముఖ్యమంత్రి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు?
0: ముఖ్యమంత్రి పదవీ కాలం 5 సంవత్సరాలరా. అయితే శాసనసభలో మెజారిటీ కోల్పోతే

0: పదవీ కాలంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాసనసభను రద్దుపరచమని గవర్నరుకు సలహా ఇస్తారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసినట్లే.
1: మావయ్యా, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎన్నిసార్లు ఎన్నిక కావచ్చు?
0: ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి ఓట్లేసి గెలిపించినంతకాలం, పార్టీపై ఆయనకు పట్టు ఉన్నంతకాలం ముఖ్యమంత్రి పదవికి ఎన్నిక కావచ్చు.
2: మావయ్యా, మంత్రులు ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, వారికి ఏమైనా జీతభత్యాలు ఉంటాయా?
0: ఉంటాయి. మంత్రుల జీతభత్యాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ ఖర్చులను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
1: మావయ్యా, శాసనసభలో సమావేశాలను చర్చలను ముఖ్యమంత్రి నిర్వహిస్తారా?
0: లేదమ్మా, శాసనసభలో చర్చలు, సమావేశాలు, తదితర కార్యక్రమాలన్నీ సభాపతి ద్వారా నిర్వహించబడతాయి. సభాపతినే స్పీకర్ అంటాం. శాసనసభ సమావేశాలకు స్పీకరే అధ్యక్షత వహిస్తారు. ఉపసభాపతి కూడా ఉంటారు.
2: ఇంకా ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు హోదా ఉంటుంది మావయ్యా?
3: ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను మురళి.
0: చెప్పండి బావా.
3: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి. ఆయన ప్రకటనలు న్యాయబద్ధంగాను అధికారికంగాను ఉంటాయి. ప్రభుత్వ విధానాలకు అధికారిక వ్యాఖ్యాత కూడా ముఖ్యమంత్రే. రాజ్యాంగ అధిపతులైన గవర్నర్, ప్రధానమంత్రి లాంటి వారితో నేరుగా పరిపాలనా సంబంధాలను నడిపే అవకాశం ముఖ్యమంత్రికి ఉంటుంది. అంతేకాకుండా సభలకు, సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా హాజరవుతారు.
0: అబ్బో, బావగారికి కూడా రాజకీయాలు వంటబట్టాయే. చరణ్, శ్రావ్య, మరి మీకిప్పుడు ముఖ్యమంత్రి నియామకం, అధికారాలు, విధుల గురించి బాగా తెలిసింది కదా?
2: తెలిసింది మావయ్యా.
3: ముఖ్యమైన విషయాలను మళ్ళీ ఓసారి నేను చెప్తాను, వినండి.
2: చెప్పండి నాన్న.
3: ఎక్కువ శాసనసభ స్థానాలు గెలుచుకున్న రాజకీయ పార్టీ తమ నాయకుణ్ణి ఎన్నుకుంటుంది. ఆ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాధినేత, మంత్రిమండలికి నాయకుడు, శాసనసభలో మెజార్టీ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి. వారి నాయకత్వం రాజ్యాంగబద్ధమైంది. ముఖ్యమంత్రిగా నియమింపబడే వ్యక్తి శాసనసభలో కాని, శాసన మండలిలో గాని సభ్యుడై ఉండాలి. అలా కానట్టయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా శాసనసభ సభ్యత్వం పొందాలి. ముఖ్యమంత్రికి తన మంత్రిమండలి సభ్యులను ఎంపిక చేసుకోవడంలోనూ, వారికి శాఖలను కేటాయించడంలో, మార్చడంలో సరిగా సహకరించని మంత్రులను రాజీనామా చేయమని కోరే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. అయితే ఈ అధికారాలన్నీ ముఖ్యమంత్రి స్వయంగా కాక గవర్నర్ ఉత్తర్వుల ద్వారా చేయిస్తారు. మంత్రిమండలి సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర మంత్రిమండలికి, గవర్నర్కు ముఖ్యమంత్రి సారథిలా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి. సభలు, సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వాధినేతగా హాజరవుతారు. రాష్ట్ర గవర్నర్, ప్రధాని, విదేశాల ప్రతినిధులతో సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసినట్టే, ప్రభుత్వం పడిపోతుంది.
4: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్, 500103.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగినపల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పితృవియోగ వేదన మరియు 9వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9 7 0 3 3 4 1 1 6 9 7 0 3 3 1 0 2 2.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆది తారం పూర్ణ కుంభరాగం.
4: సెబస్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్, ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100119193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
0: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్టవో.
1: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
0: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம் டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజలు, ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమి కొట్టి విటమిన్ బా, వేసవిని తరిమి కొట్టి సి విటమిన్ బా.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పునరావృతం కథ వింటారు. తాతయ్య, నువ్వు నానమ్మ ఓల్డేజ్ హోమ్కి వెళ్తారట? అమ్మ చెప్పింది. ఎందుకు తాతయ్య? అసలు ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి తాతయ్య? ఆరేళ్ల నానిగాడు అలా అడుగుతుంటే గొంతులు ఏదో అడ్డుపట్టట్టయింది. ఏమని చెప్పగలను? మీ నాన్న అసమర్థత అనా, లేక మీ అమ్మ గడుస్తనమనా? ఏం చెప్పగలను? చెప్పు తాతయ్య, రెట్టించాడు నాని. అంటే మన కర్మఫలం నాయనా, అన్నాను ప్రక్రియ బట్టలు సర్దుతున్న సరోజ వైపు మోరకంట చూస్తూ. నా సమాధానానికి సరోజ విసురుగా ఓ చూపు చూసింది. వాతావరణం బాగాలేదనుకున్నాడో ఏమో కాని నానిగాడు ఆడుకోవడానికి పక్క ఇంటికి తుర్రమన్నాడు. అలాంటి సమాధానాలు చెప్తే పిల్లలకు అర్థమవుతాయా? అంది సరోజ ఉడుక్కుంటూ. పిల్లాడికి అర్థం కావాలని నేను చెప్పలేదు, అర్థమయ్యేవారికి అర్థమవ్వాలని చెప్పాను. అంటే నన్ను దెప్పి పడవడానికి ఇదేనా మీకు సమయం? అంటూ గుడ్ల నీరు కక్కుకుంది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? మనం చేసింది మంచైనా చెడైనా దాని ఫలితం అనుభవించవలసింది మనమే. ఆ సత్యం మనుషులు తెలుసుకుంటే చాలు అంటూ న్యూస్ పేపర్ తీసుకెళ్లి వసారలోని వాలు కుర్చీలు ఆఖరిసారిగా రిలాక్స్డ్గా కూర్చున్నాను. న్యూస్ పేపర్ చదవాలని శత విధాలా ప్రయత్నించాను, కాని ఆలోచనలు చదవనీయడం లేదు. పాతికేళ్ల గతం కళ్ల ముందు సినిమా రీళ్లలా పరిగెడుతోంది. అమ్మా నాన్న ప్రభుత్వంలో చిరుద్యోగులు. నేను పుట్టేటప్పటికీ అమ్మకు ఉద్యోగం లేదట, పుట్టిన సంవత్సరానికి ఉద్యోగం వచ్చిందట. నాన్నకు కాస్త ఆసరా అయ్యిందని, అప్పటి నుండి తమ ఆర్థిక స్థితి మెరుగుపడిందని, ఆ అదృష్టమంతా నాదేనని అమ్మా నాన్న అంటుండేవారు. నన్ను చాలా మురిపింగా చూసుకునేవారు. నేనేదడిగితే అది కొనేవారు. నోట్లో మాట నోట్లో ఉండగానే నా కోరికలు తీర్చేవారు. నాకు సుమారు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడనుకుంటా ఈ ఇల్లు కట్టారు. అప్పట్లో మా బంధువర్గంలో అంతోటి ఇల్లున్న వారెవరూ లేరు. మా ఇల్లు చాలా మోడర్న్గా సౌకర్యవంతంగా ఉందని మా చుట్టాలంతా పొగిడేవారు. అందులో నాకంటూ ప్రత్యేకించి ఓ గది, విశాలమైన గది, అటాచ్డ్ బాత్రూమ్, నా బట్టలు ఉంచుకోవడానికి ఒక బీరువా, వస్తువులు పుస్తకాలు పెట్టుకోవడానికి అరలు, కంప్యూటర్ పెట్టుకోవడానికి ఏర్పాటుతో చూడముచ్చటగా ఉండేది. గదిలో నాకిష్టమైన పోస్టర్లు, నాకు పనికి వచ్చే మ్యాప్లు, గొప్పవాళ్ల సూక్తులతో చార్టులు, ఇలా ఎన్నో. నేనిలా ఈరోజు ఎదగడానికి ఏమేం కావాలో అవన్నీ

నా గదిలో ఉండేవి. లెక్కలు చేసుకోవడానికి ఒక బ్లాక్ బోర్డ్, పడుకోవడానికి మంచం, ఆట వస్తువులు, ఇలా అన్ని సౌకర్యాలు ఉన్న నా గదిలో గడపడం అంటే నాకెంతో ఇష్టం. నా స్నేహితులంతా నా గదిని చాలా ఇష్టపడేవారు. ఇది నాకెంతో గర్వంగా ఉండేది. ఆదివారం వస్తే ఎక్కువగా నేను ఆ గదిలోనే గడిపేవాణ్ణి. నా పడక మాత్రం అమ్మా నాన్నల మధ్యే. ఇంటర్ నుండి నా చదువు నెల్లూరులో జరిగింది. నాకు చిన్నప్పటి నుండి సివిల్స్ రాయాలని కోరికుండేది. దానికి తగ్గట్టుగాని కష్టపడి చదివేవాణి. అనుకున్నది అనుకున్నట్లుగాని సాధించగలిగాను. నా చదువుకు బాగా ఖర్చయింది. అమ్మైతే నాకందరిలా నగలు చీరలు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ మంచి చదువు చదివి మంచి స్థితికి వస్తే చాలు అంటుండేది. దానికి తగ్గట్టుగాని వారెన్నో త్యాగాలు చేసి శక్తికి మించినట్టుగాని నా కోసం ఖర్చు చేశారు. ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ వేశారు. తర్వాత 3 ఏళ్లకు మా సొంత జిల్లా అయిన చిత్తూరుకు జాయింట్ కలెక్టర్గా వచ్చాను. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సొంతింటికి వచ్చాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నాన్నగారు ఇల్లు మాత్రం అమ్మలేదు. నన్ను భార్య పిల్లలతో అదే ఇంట్లో చూడాలనేది వారి కోరిక. అన్ని విధాలా సెటిలైన నాకు పెళ్లి చేయాలనుకున్నారు. అప్పటిదాకా చిరుద్యోగులే కదా అని తాత్సారంగా ఉన్నవాళ్లంతా అమాంతంగా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చుట్టాల రాకపోకలు ఎక్కువయ్యాయి. అంతంత మాత్రంగా ఉన్న అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. నాన్న రిటైర్మెంట్ రోజునే అమ్మ కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. రోజులు ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతున్నాయి. మా దూరపు చుట్టాలమ్మాయి సరోజతో నా వివాహమైంది. తను మాతో ఎంతో బాగా కలిసిపోయింది. ఆదర్శ కుటుంబానికి నిర్వచనంలా ఉండేది మా ఇల్లు. పెళ్లైన 2 ఏళ్లకు మాకు ప్రవీణ్ పుట్టాడు. అమ్మ నాన్న ఒక్క నిమిషం కూడా వాడిని వదిలి ఉండేవారు కాదు. నా చిన్నప్పుడు నాతో పూర్తిగా గడిపే వీలుండేది కాదని, నా కొడుకుతోనైనా పూర్తి సమయం గడిపి తన ముచ్చట తీర్చుకుంటున్నానని అంటుండేది అమ్మ. వాడు 4 సంవత్సరాలు ఎలా పెరిగాడో మాకిద్దరికి తెలియదు. వాడి పడక కూడా అమ్మా నాన్నల మధ్యని. సరోజ పెళ్ళయ్యాక వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యతో పాటు స్టేట్స్లో ఉంటుండేవారు. బాబును స్కూల్లో చేర్చే ముందు కనీసం 1-3 నెలలైనా వచ్చి గడిపి వెళ్లమని ఫోన్ల మీద ఫోన్లు చేశారు. బాబును సరోజను పంపించారు. అమ్మ ఆ 3 నెలలు ముళ్ళ మీద ఉన్నట్టుండేది. ఎప్పుడెప్పుడు మనవడు వస్తాడా అని ఎదురు చూస్తూ గడిపేది. సరోజ బాబు వచ్చేశారు. స్టేట్స్ నుండి వచ్చిన సరోజ మునిపటిలా లేదు. అమ్మ నాన్నతో స్నేహంగా ఉండేది కాదు, బొభావంగా ఉండేది. బాబును కూడా వెడనిచ్చేది కాదు. వెళ్తే వాడిపై అరిచేది, కోపగించుకునేది. ఉదయాన తెరతెర వారుతుండగా కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగ అంటూ అమ్మ పాడే సుప్రభాతం వినందే నిద్రలేచిన గుర్తు చిన్నప్పటి నుండి నాకు లేదు. పెళ్ళయ్యాక సరోజ కూడా అమ్మ గొంతు నుండి వినిపించే సుప్రభాతం విన్నాకే లేవడం అలవాటు చేసుకుంది. కానీ 2 ఏళ్ల తర్వాత అమెరికా వెళ్ళొచ్చాక సరోజకు హఠాత్తుగా అమ్మ మధురగానం కాస్త వెదవగోలైంది. ఒకరోజు బెడ్ మీదే నా మీద కేకలు పెట్టడం మొదలుపెట్టింది. మనకేమాత్రం ప్రైవసీ లేని ఈ ఇంట్లో ఇక నేనున్నాను, వెంటనే ఇల్లు చూడండి అని ఆర్డర్ చేసింది. సరోజులోని ఈ మార్పు చూసి నాకు చాలా బాధేసింది. నచ్చ చెప్పాలని శత విధాలా ప్రయత్నం చేశాను. కొన్నాళ్లు గడిస్తే తనే మామూలవుతుందని ఎదురుచూశాను. కానీ రోజు రోజుకు వ్యవహారం ముదిరిపోయింది. ఓ రోజు బెడ్రూమ్ వ్యవహారం కాస్త హాల్లోకి మారింది. అమ్మ నాన్న నిశ్చిష్టుడయ్యారు, చిన్నబోయారు. తన పట్ల వారేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించమన్నారు. అన్నింటికీ సరోజ సమాధానం ఒక్కటే, ఈ ఇంట్లో మీరైనా మేమైనా ఎవరో ఒక్కరే ఉండాలన్నదే. ఏడుపు ముఖంతో నేను బయటకెళ్ళిపోయాను. తన బాబుని తీసుకుని బయటకెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. నాన్నగారు కంగారుగా ఫోన్ చేశారు. అమ్మాయి బాబు ఇంకా ఇంటికి రాలేదని. వాళ్ల కంగారుకు నాకు జాలి వేసింది. ఇంత జరిగినా వీళ్లకు మా గురించి ఆలోచనేనా? వస్తుందిరే నాన్న, మీరేం కంగారు పడకండి అన్నాను. కనీసం నువ్వైనా భోజనానికి ఇంటికి రారా అన్నారు నాన్న. నాన్న పిలిచేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ఇంటికొచ్చాను. రావడమైతే వచ్చాను గాని వారి మొహాల్లోకి చూసే ధైర్యం నాకెంతమాత్రం లేదు. నా పరిస్థితిని అర్థం చేసుకున్న నాన్న నన్ను దగ్గరకు పిలిచి, డోంట్ వరీ చిన్ను, పెద్దవాణ్ణి నేనున్నాను కదా, అన్నీ నేను సర్దుబాటు చేస్తాను, అనవసరంగా ఆలోచించి నువ్వు బుర్రపాటు చేసుకోవద్దు అంటూ నన్ను అమ్మను ఒకే

మరోసారి దగ్గరకు తీసుకుని హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. నాకు కొడుకు పుట్టిన నాన్న దృష్టిలో నేనింకా చిన్నపిల్లాడిని. ఈ ఫీలింగే నన్ను ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉంచుతుంది. అలాంటిది వీరికి దూరంగా నేనుండటమా? అదే మాట నాన్నతో అన్నాను. సరోజ మంచి పిల్ల, చెప్పుడు మాటల వల్ల తనలా ప్రవర్తిస్తోంది. కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి, నువ్వేమీ బాధపడకురా అన్నారు. మీకు దూరంగా నేను ఎలా ఉండాలి నాన్న అన్నాను చిన్నపిల్లాడిలా బేలగా. అందుకు నాన్న నవ్వి, ఈ ఎడబాటు ఇప్పుడు కాకపోతే ఇంకొన్నేళ్లకైనా నీకు అలవాటు కావాల్సిందే కదా, అదేదో కొంత ముందుగా జరుగుతోంది అంతే అన్నారు. సరోజ ప్రవర్తనలో మార్పు లేదు, వేరే ఇంటికి వెళ్ళిపోవాలని పూరుతోంది. ఓ రోజు సాయంత్రం నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ వృద్ధాశ్రమానికి వెళ్దామనుకుంటున్నాం రా అన్నారు. మీరెందుకు నన్న వెళ్ళడం అన్నాను. అలా కాదురా, ఈ ఇంట్లో నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం చూడాలనేరా మా కోరిక అన్నారు. మమ్మల్ని ఈ ఇంట్లో చూడాలని మీరు బయటికెళ్ళిపోతారా నాన్న? మీరు వీధిలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న మమ్మల్ని చూడటం దారుణం నాన్న అన్నాను. తప్పదురా అంటూ నన్ను కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ వోల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయారు. సరోజ తను సాధించిన విజయానికి సంతోషపడేలోపే తను చేసిన తప్పు తెలుసుకుంది. తెలుసుకుంది అనే కంటే తెలిసేలా పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే బాగుంటుంది. ఆరోగ్యంగా ఎదుగుతున్న మా బాబు అమ్మా నాన్నలపై బెంగ పెట్టుకున్నాడు. ఊరికే ఏడవటం, అన్నింటికీ ఒంటిగా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. నా సంగతి సరే సరే, మునిపటిలా సరోజతో ఇమడలేకపోయాను. భర్తలా వ్యవహరించేవాణ్ణంతే. తన పట్ల నా బాధ్యతలు నెరవేర్చడమే కాని అందులో ముందంటి ఆప్యాయత ఆత్మీయత ఉండేవి కావు. ఎన్ని పనులున్నా ఆదివారం 3 గంటల నుండి 6 గంటల దాకా హోంకెళ్ళి అమ్మా నాన్నలతో గడిపేవాణ్ణి. అదే నాకు ఆ వారమంతా పనిచేయడానికి టానిక్ల పనిచేసేది. మళ్ళీ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాణ్ణి. హోంలో అందరూ నన్ను చూసి ముచ్చటపడేవాళ్ళు. అమ్మ కొత్తలో కొంత దిగులుగా కనిపించేది. రాను రాను నాన్నలా అమ్మ కూడా ఉత్సాహంగా ఉండటం అలవాటు చేసుకుంది. ఇంతలో సరోజకు బుద్ధొచ్చే సంఘటన మరొకటి జరిగింది. ఏం జరిగిందో ఏమో, సరోజ అమ్మా నాన్న శాశ్వతంగా ఇండియాకు వచ్చేశారు. వృద్ధులైన వారి ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. ఎప్పుడు పడితే అప్పుడు ఆసుపత్రులు సేవలు రమ్మంటూ ఫోన్ చేసేవారు. నేను ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల ఇంటి వ్యవహారాలు, బాబు చదువు, తన తల్లిదండ్రుల సేవలు, నానాటికి తనకు నాకు మధ్య పెరుగుతున్న అగాధం, ఇవన్నీ సరోజలో చాలా మార్పు తెచ్చాయి. అమ్మా నాన్నలను బయటకు పంపి తనెంత తప్పు చేసిందో తెలిసొచ్చింది. ఒకరోజు కన్నీళ్లతో అత్తయ్యను మామయ్యను ఇంటికి తీసుకొచ్చేద్దామండి అంది. ఒక్క క్షణం చెప్పలేనంత సంతోషం అనిపించినా మరుక్షణం గతంలో ఈవిడిగారు చేసిన రాద్ధాంతాలు గుర్తొచ్చి, మనం తీసుకొద్దామంటే తీసుకురావడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కారు, వాళ్ళకిష్టమైతేనే వస్తారు, అయినా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడుగుతాం, ఆ పనేదో నువ్వే చెయ్యి అన్నాను. తప్పు చేసింది నేనే కనుక దాన్ని సరిదిద్దుకునే బాధ్యత కూడా నాదేనంటూ నా వెంట వచ్చింది. మా ప్రపోజలు విన్న నాన్నగారు నిర్వికారంగా ఉండిపోయారు. మీ అమ్మ ఇష్టంరా అని తప్పించుకున్నారు. అమ్మ చాలా ఆత్మాభిమానం కల మనిషి. అమ్మను అడిగితే మొదట్లో ఇక్కడ ఇమడడానికి మేం కొంత ఇబ్బంది పడ్డమాట నిజమే, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మేం ఇంట్లో ఉండటం కంటే ఇక్కడుండటమే అవసరమనిపిస్తోంది. ఇక్కడ వారికి మా ఇద్దరి మాటలు నా పాటలు చాలా సాంత్వనిస్తున్నాయి. ఇదిగో ఈ పడకల్లో ఉన్న వృద్ధులందరికీ మా చేతులైన సేవ చేస్తున్నాం. మాకిది ఎంతో తృప్తిగా ఉంది. ఏ చింత లేకుండా హాయిగా గడిచిపోతూ ఉంది. నేను ఇలాగే మీ నాన్న చేతిలో వెళ్ళిపోతే నాకంతే చాలు అంటూ అసలు విషయానికి సమాధానం ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించింది. చేసేది లేక తిరిగొచ్చేశాం. మరో 2 ఏళ్లకు అమ్మ హఠాత్తుగా చనిపోయింది. సొంతింటికి నిర్జీవంగా 4 ఏళ్ల తర్వాత అమ్మ వచ్చింది. కర్మలన్నీ అయ్యేదాకా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. తరువాత మళ్ళీ హోంకు వెళ్ళడానికి బయలుదేరారు. ఇద్దరం ఆపడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ నాన్నగారు వెళ్ళిపోయారు. అమ్మలేని ఆ ఇంట్లో ఉండటం తనకు చేతకాదన్నారు. అమ్మ లేకుండా ఇంట్లోనే కాదు హోంలో కూడా ఆయన మునుపటిలా ప్రశాంతంగా ఉండలేకపోయారు. అమ్మలేని లోటు బాగా కుంగదీసింది. ఏడాది తిరిగేసరికి నాన్న కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ నాకు మాత్రం

వాళ్ల పట్ల పూర్తి బాధ్యత వహించలేదన్న బాధ మిగిలిపోయింది. ఉద్యోగరీత్యా ఎన్నో ప్రమోషన్లు, బదిలీలు, మార్పులు. ఆఖరికి రిటైర్ అయ్యాక మళ్ళీ సొంత ఊరు చేరుకున్నాను. కానీ ఆ బాధ మాత్రం నా నుండి దూరం కాలేదు. నా అసమర్థత నన్నెప్పుడు వెక్కిరిస్తున్నట్టుంటుంది. అప్పుడు నేనున్న స్థానంలో ఇప్పుడు నా కొడుకున్నాడు. సో హిస్టరీ రిపీట్స్. సాయంకాలం 4 గంటలకు నా కొడుకు, కోడలు, మనవడు అందరం కలిసి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓల్డేజ్ హోమ్కి బయలుదేరాం. దారిలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడింది లేదు. పిల్లాడి అల్లరి తప్ప ఎవరి ముభావం వారిది. నా కొడుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. సరోజ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. గదిలోకి సామానంతా చేర్చారు. 5 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రుల్ని నేనిలా వదిలి వెళ్ళడం మరోసారి గుర్తొచ్చింది. కానీ ఒక్కటే తేడా, 5 ఏళ్ల క్రితం నేను బాధపడినట్లు నా కొడుకు బాధపడటం లేదు. కాలమహిమో, తరాల అంతరమో, నాకు మాత్రం చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు మనసులో నుండి బరువేదో దించుకున్నట్టు అనిపిస్తోంది. నేను ఆ రోజు చేసిన తప్పుకు ఇలా శిక్ష అనుభవించడం ఎంతైనా సమంజసం అనిపిస్తోంది. ఐటీ సర్ ఇట్ వాళ్ళు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతుంటే, తాతయ్య బాయ్, నేను పెద్దయ్యాక అమ్మను నాన్నను కూడా ఇక్కడికే పంపిస్తానులే, అప్పటిదాకా భయం లేకుండా మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు నా మనవడు అమాయకంగా. నా కొడుకు, కొడలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరింతవరకు రేడియో విజన్ 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పునరావృతం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజ ఆగ్రహ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అపూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజ ఆగ్రహ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం.

0: வரலாம். செல் 9867425.
1: உபய கோதாவரி ஜில்லாலோனே அத்யந்த பிரதிஷ்டாத்மகங்கா ஆர்க் விஷ்ணு டெவலப்பர்ஸ் வாரிச்சே அந்தர்ஜாத்திய பிரமாணாலதோ நிர்மிச்சபடுத்துனா கேட்டட் கம்யூனிட்டி ப்ராஜெக்ட் ஆர்க் த ப்ரைட்.
0: பீமவரம்லோனே மொட்டமொதటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 బిహెచ్కే లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
0: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యువి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
0: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా నిస్సత్తువా వద్దొద్దు,
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్ళీ వచ్చేస్తాయి ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎన్నిక చేయించు.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మనలేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10%

డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి కేవలం పాటలకి మాత్రమే ఉంది. ఆనందం, ఆవేశం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా సరే పాట లేకుండా మనం ఉండలేం. బలం ఇచ్చేది కూడా పాటలే. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేం. 1000 దళాలు, 10,000 పరిమళాలు, జనకోటి గళాలు వీపున బుట్టకట్టుకుని అన్నింటినీ కోసుకురావడం ఏ ఒక్క తోటమాలికి సాధ్యం కాదు. తెలుగు సినీ పూలవనంలో మొక్కలు, మహావృక్షాలు, తీగలు, లతలు గుత్తులు గుత్తులుగా పాటలు దాచుకున్న పదలు అనేకానేకం ఉన్నాయి. అలాంటి పాటలు మీకందించే కార్యక్రమం రేడియో విష్ణు 90.4 అందించే ఆణిముత్యాలు. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కెఎస్ రామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణంరాజు, శారద ముఖ్య తారాగణంగా 1973లో విడుదలైన చిత్రం అభిమానవంతులు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం ఈ వీణపైన పలికిన రాగం పాటు వింటారు. సంగీతం ఎస్పి కోదండపాణి అందించారు. మరి పాటు విందామా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: అభిమానవంతులు చిత్ర నుంచి పి సుశీల పడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు చిరంజీవి సుమలత ముఖ్య తారాగణంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1983లో విడుదలైన చిత్రం ఆలయ శిఖరం. ఈ చిత్రం నుంచి నీరూపు మారింది గోపాలుడ పాట వింటారు. వేటూరి సాహిత్యం అందించగా పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సంగీతం సత్యం అందించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆలయ శిఖరం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, శారద ముఖ్య తారాగణంగా 1983లో విడుదలైన చిత్రం బహుదూరపు బాటసారి. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఎవరు ఎవరో తెలియకుండా పాట వింటారు. రమేష్ నాయుడు సంగీతానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గానం అందించగా దాసరి సాహిత్యం అందించారు. మరి ఈ పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: బహుదూరపు బాటసారి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు మీరు వినబోయే పాట హరినాథ్ భారతి ప్రధాన తారాగణంగా జీకే మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిట్టి తల్లి. ఈ చిత్రం నుంచి ఈ తీయని రేయి తెలవారుటమాని బాలు జిక్కి గానం చేయగా జీకే మూర్తి సాహిత్యం అందించారు. సంగీతం విజయ కృష్ణమూర్తి అందించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
2: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
1: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
2: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. చిట్టిదల్లి చిత్రం నుంచి బాలు జిక్కి పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బోయిన సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా 1978 తెరకెక్కిన చిత్రం చిలిపి కృష్ణుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా పాట వింటారు. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును.
0: ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: చిలిపి కృష్ణుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మణివన్నన్ దర్శకత్వంలో సుమన్, విజయశాంతి.

శరత్ బాబు ముఖ్య పాత్రల్లో 1985లో విడుదలైన చిత్రం దర్జా దొంగ. ఈ చిత్రం నుంచి వేటూరు గీతం నాతో చినుకులతో పాటు వింటారు. ఎస్పి బాలు జానకి ఆలపించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరి పాట విందామా?

0: కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: దర్జా దొంగ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణ సరదా జంటగా కె బాపయ్య దర్శకం.

మనమోచితనే పగలూరేగి నిలుతున్నా పిలిచి పిలిచి బదులే రాక

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు హిందీలో తీసిన అనామిక చిత్రం ఆధారంగా తెలుగులో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జై చిత్ర జంటగా 1977 విడుదలైన చిత్రం కల్పన. ఈ చిత్రం నుంచి ఒక ఉదయంలో నా హృదయంలో పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నల్లని గింజలు, చల్లని గుణాలు,
0: నీటిలో నానితే ముత్యాలహారాలు.
1: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
0: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
1: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. కల్పనా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో కాంతారావు నిర్మాతగా కాంతారావు రాజశ్రీ నటించిన 1969 విడుదలైన చిత్రం సప్తస్వరాలు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట అదే నీ వంటివి అదే నేవింటిని. సి నారాయణరెడ్డి గీతానికి టివి రాజు సంగీతం అందించగా ఘంటసాల సుశీల గానం చేశారు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: అదే నీవంటివి, అదే నేవింటిని పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
3: కల్లడిల్లదా.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
1: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
0: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
1: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
0: మట్టి కుండ మన వేసవి తోడు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Lady Special Mahila. Listeners, మరి దిండితో ఏం చేస్తాం? ఏముంది? తల కింద పెట్టుకుంటాం. కాళ్ళ నొప్పులుంటే పాదాలు అడుగున వేసుకుంటాం. అంతేగా? అంటే అంతే కదండి. మరి దిండ్లు తల కింద పెట్టుకోవడానికి నచ్చిన ఆకారంలో పేర్చుకుని పిల్లలు హాయిగా ఆడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. తెలుసా? మరి మెత్తగా ఉండే దిండ్లను ఓవైపు పేరుస్తూ ఉంటే మరోవైపు పడిపోతుంటాయిగా అంటారేమో. ఈ మ్యాగ్నెటిక్ పిల్లో పోర్ట్ దిండ్లతో అలాంటి సమస్యలేమీ ఉండవట. మరి ఎందుకంటే వీటిల్లో అయస్కాంతం ఉంటుంది కాబట్టి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా? మరి చిన్నారులకు ఎన్ని బొమ్మలున్నా సరిపో, నిజమైన ఇల్లు బొమ్మ కావాలని, జారుడు బల్ల కొనమని, ఎవరికీ కనిపించకుండా ఆడుకునేందుకు గోడలాంటిది ఏర్పాటు చేయమని, మరి ఇలా ఒకటేంటి, వాళ్ళకి ఆ క్షణానికి ఏది కావాలనిపిస్తే అది అడిగేస్తూ ఉంటారు. మరి అన్నీ కాకపోయినా కనీసం ఒకటి రెండైనా కొనిచ్చి పిల్లల సరదా తీర్చాలని పెద్దవాళ్లకు ఉన్నా అవేమో బోలెడు ఖరీదులు ఉంటాయి. పైగా 4 రోజులయ్యాక వాళ్ళకవి బోర్ కొడితే వాటిని ఏం చెయ్యాలో తెలియదు. మరి ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది మ్యాగ్నెటిక్ పిల్లో పోర్ట్. మరి ఇది కూడా దిండ్ల సెట్టే, కానీ మరి వీటితో పిల్లలు తమకు నచ్చిన ఆకారాన్ని పేర్చుకుంటూ అవన్నీ ఎక్కడ పడిపోతాయేమోనన్న భయం లేకుండా ఎంతసేపైనా ఆడుకోవచ్చు. మరి చెప్పాలంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పిల్లల దిండ్లు ఎన్నో డిజైన్లలో వాళ్ళు కోరుకుంటున్నట్లుగా వచ్చేస్తున్నాయి. ఇక వాటిలో మరి చీకట్లో వెలికేవి, పూలు, జంతువులు, వాహనాలు, ఆహార పదార్థాల ఆకారాల్లో ఉన్నవి, మరి వాళ్ళెంతో ఇష్టపడే కార్టూన్ పాత్రలు, అక్షరాలు, కథలు నేర్పించేవి, మరి దిండులోనే దుప్పటి ఉన్నవి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వెరైటీలు దొరుకుతున్నాయి. మరి ఎన్నున్నా వాటితో సరదాగా ఆడుకోగలరు తప్ప మరి లెగోల్లా వాళ్ళు ఇష్టపడే ఆకారాన్ని మాత్రం చేసుకోలేరు. మరి దిండ్లు ఆ లోటును తీరుస్తాయన్నమాట. మరి ఎలా, ఏంటి తెలుసుకోబెందు ఒక చక్కని పాటను విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూలుకి సెలవులు, సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మహిళ లిజినెస్. మరి చిన్న పిల్లలకి ఎంతో ఇష్టపడే దీంట్ల గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక ఎలా పేర్చుకోవచ్చు అంటారా, మరి పేరుకు తగినట్లుగానే ఈ మ్యాగ్నెటిక్ పిల్లో పోట్లు అయస్కాంతం అనేది ఉంటుంది. ఇవి సెట్రూపంలు రకరకాల ఆకృతుల్లో వస్తాయి. ఇక ఫోమ్ తో తయారైన ఈ దీంట్ల కవర్ల అంచులకి అయస్కాంతం అనేది ఉంటుంది. మరి వీటితో కోరుకున్న ఆకారంలో చిన్న ఇల్లు, గోడ, పరుపు, సోఫా, చారుడు బల్ల, టేబుల్, మెట్లు ఇలా తోచింది చేసుకోవచ్చు. ఇక ఆడుకోవడం అయిపోయాక మరి అన్నింటినీ కూడా వేరు చేసి ఒకదాని మీద మరొకటి సర్తేసుకుని ఓ మూల పెట్టేసుకుంటే చోటు సమస్య కూడా ఉండదు. మరొకవేళ ఇవి కాస్తంత మురికిగా ఉన్నాయనిపిస్తే ఆ కవర్లను విడిగా తీసి శుభ్రంగా ఉతికే విధంగా డిజైన్ చేశారు తయారీదారులు. ప్రంతేకాదండో, ఈ దిండ్లు గుండ్రం, త్రికోణం, చతురస్రం, దీర్ఘ చతురస్రం ఇలా రకరకాల షేపుల్లో దొరుకుతాయి. ఇక వాటి కవర్లు కూడా నీలం, ఊదా, పసుపు, ఆకుపచ్చ అంటూ బోలెడు రంగుల్లో ఉంటాయి. ఇక ఆలస్యం ఎందుకు, మరి ఇంటి నిండా బొమ్మలు నింపేసి మరి పిల్లలు పెద్ద అయ్యాక వాటిని ఏం చెయ్యాలో తెలియక ఎవరికీ ఇవ్వలేక మరి వృధాగా ఓ మూల పడేసే బదులు ఇలాంటి దిండ్లను కొనుక్కుంటే సరిపోతుంది. ఇక పిల్లలు ఆడుకోవడం మానేశాక వాటిని చక్కగా దిండ్ల రూపంలో హాయిగా ఉపయోగించుకోవచ్చు. మరి ఐడియా బాగుంది కదా, ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఇప్పుడు మీకోసం ఈ పాట విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మహిళ లిజినెస్. మరి ఆడవాళ్లలో చాలా మందికి పాక శాస్త్రంలో చక్కని నైపుణ్యం ఉండొచ్చు, కానీ అదే చేతికి కాస్తంత చిత్రకళల్లోనూ ప్రావీణ్యం ఉంటే ఆ వంటకాలు నోరూరిస్తూనే కనువిందు చేసాయు. మరి కాన్వాస్ లేదా వస్త్రాలపైన రకరకాల సంప్రదాయ పెయింటింగ్లు వేయడం అనేది అందరికీ తెలిసిందే. మరి అదే విధంగా ఆహార పదార్థాల మీద కూరగాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వంటి వాటిని అలంకరించడం ఎప్పటినుంచో ఉన్నది. అయితే ఈ రెండింటినీ జత చేసిన షైఫాలీ తాంబే అనే కళాకారిణి తాను చేసే వంటకాలని కాన్వాసులుగా మార్చి అందమైన కళారూపాలను ఆవిష్కరించేస్తోంది. మరి ముఖ్యంగా పన్నీర్ బటర్ మసాలా, దహీ వడ, పాలక్ పన్నీర్ లాంటి వాటి మీద పనీర్, క్రీమ్, ఫుడ్ కలర్స్, చిక్కని చింతపండు సాస్, ఇలా ఎన్నెన్నో పదార్థాల్ని వాడుతూ వర్లి, మధుబని, గోన్ శైలి చిత్రాలను ఎంతో అందంగా వేస్తోంది. ఇక నోటికి అందే రుచిలోనే కాదండి, కంటికి కనిపించే లుక్లోనూ వెరైటీని కోరుకునే వారికి ఇవి నచ్చకుండా ఉంటాయా? అందుకే మరి సోషల్ మీడియాలో బోలెడన్ని ప్రశంసలు అందుకుంటోంది ఈ కళాకారిణి. లిజినెస్, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. బాలిస్నెస్ వింటున్నారు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై లేడీ స్పెషల్ మహిళా కార్యక్రమాన్ని. లిస్నెస్ మరి నడపని కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక మంచి వంటకం గురించి తెలుసుకుందామండి. మరి అవి ఏంటంటారా, గారెలందరికీ తెలిసిందే కదా, మరి చల్లగారెలు ఎవరికైనా తెలుసా? వెరైటీగా ఉంది కదా, మరి పేరు వెరైటీగా ఉందంటే వంటకం కూడా వెరైటీగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చల్లగారెలకు కావలసిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. అటుకులు 2 కప్పులు, మరి పచ్చిమిర్చి 4, అల్లం చిన్న ముక్క, జీలకర్ర చెంచా, కొత్తిమీర తరుగు 1/4 కప్, పెరుగు 1 1/4 కప్పు, ఉప్పు తగినంత, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, ఇక నూనె వేయించేందుకు సరిపడా. మరి ఈ చల్లగారెలకు కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా అటుకుల్ని ఒక గిన్నెలో వేసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. మరి 5 నిమిషాలు అయ్యాక ఆ నీటిని పూర్తిగా పిండేసి అటుకుల్ని మరో గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇందులో నూనె తప్ప మరి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత చిన్న చిన్న గారెల్లా చేసుకుంటూ మరి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుంటే చల్లగారెలు రెడీ అయిపోతాయండి. లిస్నర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చల్లగారెలకు కావలసిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి తెలుసుకుందామా. అటుకులు 2 కప్పులు, మరి పచ్చిమిర్చి 4, అల్లం చిన్న ముక్క, జీలకర్ర చెంచా, కొత్తిమీర తరుగు 1/4 కప్పు, పెరుగు 1 1/4 కప్పు, ఉప్పు తగినంత, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, ఇక నూనె వేయించేందుకు సరిపడా. మరి ఈ చల్లగారెలకు కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా అటుకుల్ని ఒక గిన్నెలో వేసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. మరి 5 నిమిషాలు అయ్యాక ఆ నీటిని పూర్తిగా పిండేసి అటుకుల్ని మరో గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇందులో నూనె తప్ప మరి మిగిలిన పదార్థాలన్నింటినీ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత చిన్న చిన్న గారెల్లా చేసుకుంటూ మరి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుంటే చల్లగారెలు రెడీ అయిపోతాయండి. లిజినెస్ మరి ఇంతవరకు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ లేడీ స్పెషల్ మహిళా కార్యక్రమంలో మరి మంచి మంచి విషయాలు అలాగే వెరైటీ వెరైటీ వంటకాల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేని కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: టమాటాలు ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు మరియు కోట్లాది మంది ప్రజలకు ఇది ఆహారము. ఇది ప్రజలకు ఆహారము కాకుండా ఆదాయాన్ని కూడా సమకూరుస్తాయి. కొన్ని ప్రదేశాల్లో టమాటా సాగుని సంవత్సరం పొడుగునా పండిస్తారు. కొన్ని రకాల టమాటాలు కేవలం 1 మీటర్ ఎత్తు మాత్రమే పెరుగుతాయి, మరికొన్ని 2 మీటర్ల వరకు పెరుగుతాయి. కానీ టమాటా మొక్కలకి సరైన ఆధారం లేకపోతే చెట్లు పెరిగిన బరువుకి నేలకి ఒరిగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య. నేల నీటితో పచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు భూమిని తాకి త్వరగా కుళ్లిపోతాయి. మొక్కలకు భూమిలో నివసించే ఈ క్రిమి కీటకాల వల్ల ఆంత్రాక్నోస్, పండు తెగులు మరియు ఆకు ముడత వంటి రోగాలు సంక్రమిస్తాయి.
1: టమాటా మొక్కలకు సరైన ఆధారం కల్పించకపోతే పంటని పర్యవేక్షించడం చాలా కష్టం. మొక్కల మధ్య దూరం తగ్గిపోయి కుప్పగా పెరుగుతాయి, కనుక గాలి మరియు వెలుతురు లేకుండా పోతుంది. ఇది తెగుళ్లు మరియు వ్యాధులకు అనుకూలంగా మారుతుంది.
0: అలా పెరిగే చెట్లు త్వరగా క్రిమి కీటకాల బారిన పడతాయి. అఫిడ్స్ లాంటి కీటకాలు, తెల్ల పురుగులు టమాటా చెట్లని, పండ్లని నాశనం చేస్తాయి. నాణ్యమైన టమాటాలు ఉత్పత్తి చేయడానికి చెట్లు నేలపై ఒరిగిపోకుండా జాగ్రత్త పడాలి. భారతదేశంలోని రైతులు తమ టమాటా మొక్కలను స్థానికంగా లభించే పదార్థాల సహాయంతో ఎలా పెంచుతున్నారో చూద్దాం. పొడి కాలంలో మొక్కలను ఆధారపరచడానికి ముందు చెట్ల వరుసల మధ్యలో ఎండిన మొక్కల పదార్థాలను కప్పవచ్చు. ఆ గండి మట్టిని తేమగా ఉంచుతుంది మరియు నీటిని కాపాడుతుంది.
2: వరుస క్రమంలో టమాటా మొక్కల్ని నాటడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ పైప్ ని అమర్చవచ్చు. ఇలా చేయడం వల్ల చెట్ల మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని కూడా సులభంగా తీసేయవచ్చు.
1: ఇది పంటను పర్యవేక్షించడానికి చాలా అవసరం. చెట్లకు ఆధారం ఉంచడం వల్ల పళ్ళు ఎత్తులో పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన మరియు పెద్దవైన ఒకే సైజు పళ్ళని ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ గాలి మరియు సూర్యరశ్మి ప్రసరించడం వల్ల ఆరోగ్యవంతమైన మరియు సరిసమానమైన పెద్ద పరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేయొచ్చు. అప్పుడు టమాటాలను సునాయాసంగా కోయడానికి సేంద్రియ ఎరువుని చల్లడానికి సహాయపడుతుంది.
0: మీరు చెట్లు పువ్వులు కాసి పండ్లు పండక ముందే చెట్లని ఆధారపరచాలి. టమాటా మొక్కలను ఆధారపరచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీరు ప్రతి మొక్కని ఆధారపరచడానికి ప్రతి మొక్కని వెదురు లేదా చెక్క కర్రలతో తాడుతో కట్టొచ్చు. ప్రతి చెట్టుకి ఒక కర్ర అవసరమవుతుంది. మొక్క కాండం మరియు కర్ర మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉంచండి. ప్రతి టమాటా మొక్క దగ్గర దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఒక కర్రను బిగించండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రం తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఒక రంధ్రం తవ్వినట్లయితే లేదా మొక్క కాండంకు దగ్గరగా కర్రను పెడితే అది మొక్క యొక్క ప్రధాన మూలాలను దెబ్బతీస్తుంది. మొక్క యొక్క ప్రధాన కాండం మరియు 1 లేదా 2 కొమ్మలను కర్రకు కట్టడానికి పురుకోసు తాడు ఉపయోగించండి. తాడు కిందకి జారకుండా ఉండడానికి, కాండం కిందకి జారకుండా నిరోధించడానికి కాండం చుట్టూ ఒక ఉచ్చు బిగించండి. గట్టిగా కట్టద్దు. 1 నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో కర్ర మరియు కాండం మధ్య ఉంచండి.
2: నాటే సమయంలో వెదురు లేదా చెక్క కర్రలు పెడితే అవి నీటి కారణంగా కుళ్లిపోవచ్చు. రెండవది, కొన్ని చెట్లు తాజా కలపను ఉపయోగిస్తే అవి మళ్లీ పెరుగుతాయి. అందుకే మేము చిగురు మొదలైన తర్వాతే వెదురు కర్రతో కడతాము.
0: ప్రతి 2 వారాలకు కాండం యొక్క కొత్త పెరుగుదలను కర్రకు కట్టాలి. తద్వారా చెట్టు ప్రతి 20 సెంటీమీటర్లకు జోడించబడుతుంది. పువ్వులు పూసిన పెద్ద కొమ్మలను కూడా భరిస్తుంది. మీకు వెదురు లేదా చెక్క కర్రలు తక్కువగా ఉన్నప్పుడు మరొక పద్ధతి అనుసరించవచ్చు. దానికి వరుస క్రమంలో టమాటా చెట్లని నాటాలి. మీకు 2 మీటర్ల ఎత్తైన చెక్క లేదా వెదురు కర్రలతో పాటు పురుకోస్తాడు లేదా సన్నవి ఇనుపతీగ అవసరమవుతాయి. వ్యవసాయ దుకాణం నుండి కొనుగోలు చేయొచ్చు. చెక్క స్తంభాల కోసం వెదురు యొక్క చివరను పదనపెట్టండి మరియు వాటిని ప్రతి వరుస యొక్క 2 చివర్లలో భూమిలో గుచ్చండి. తీగను కట్టడానికి వెదురు లేదా చెక్క సుమారు 60 సెంటీమీటర్ కత్తిరించండి. చెక్కిన కర్రను ప్రతి పోల్కి 30 సెంటీమీటర్ల వెనకాల లోపలికి పాతి ఇనపతీగని తగిలించడానికి ఒక కొండి అమర్చండి. ప్రతి 3 మీటర్ల వరుసలో మెటల్ వైర్కు మద్దతుగా 2 మీటర్ల ఎత్తులో వెదురు కర్రను గుచ్చండి. నేల మృదువుగా ఉంటే మీరు రంధ్రాలు తవ్వకుండా మట్టిలో కర్రలను గుచ్చవచ్చు. మీరు ఉపయోగించే వివిధ రకాల ఎత్తు ప్రకారం చివరి వరుస యొక్క 1 చివరి నుండి మరొక చివరి వరకు స్తంభాలకు మెటల్ వైర్ను కట్టండి. స్తంభాల చుట్టూ మెటల్ వైర్లో ఒక లూప్ను తయారు చేసి దానిని నాచులోని ఆధారంగా అమర్చండి.
1: వెదురు నుండి వచ్చే తీగ బరువును భరించడానికి ఆధారంతో భద్రపరచబడుతుంది. దానివల్ల పండు బరువు పెరిగినా లేక బలమైన గాలి వీచినా కింద పడకుండా ఆపుతుంది.
0: ప్రతి వెదురు కర్రకు మెటల్ వైర్ను తగిలించి నైలాన్ దారం కాని మెటల్ వైర్ తీగ గాని అమర్చండి. వెదురు కర్ర చుట్టూ మెటల్ వైర్ ని చుట్టకండి, ఎందుకంటే వైరు ముక్కలై వంగిపోవచ్చు. దీని వలన తదుపరి సీజన్ లో మళ్లీ ఉపయోగించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆధారంగా ఉన్న పందిరి చెట్లకు కట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ప్రధాన కాండం మరియు కొమ్మల మధ్య భాగానికి జనపనార తీగ ఒక చివరను మామూలుగా కట్టండి. మరొక చివరను గట్టి నాటుతో మెటల్ వైర్కు అటాచ్ చేయండి. స్ప్రింగ్ ను ఎక్కువగా సాగదీయొద్దు, ఎందుకంటే ఇది మొత్తం మొక్కను పైకి లాగేవచ్చు. కొత్త కొమ్మలు పుయ్యడం ప్రారంభించినప్పుడల్లా పురుకొస్తాడు యొక్క చివరను కొమ్మలకు వదులుగా కట్టి మరొక చివర

0: కష్టమవుతుంది. అందుచేత వాటిని గొడ్డలతో కోసేయాలి.
1: మేము ప్రధాన కొమ్మలను చిగురు వచ్చే సమయంలో కట్టేస్తాము, మరియు కట్టే సమయంలో పువ్వులు పడకుండా జాగ్రత్త తీసుకుంటాము. కొమ్మలు పుష్పించడం ప్రారంభించినప్పుడు మరియు ప్రధాన కొమ్మలపై పువ్వులు పండ్లుగా మారడం ప్రారంభించినప్పుడు మేము వాటిని కట్టివేస్తాము.
2: మీరు తదుపరి సీజన్లో స్తంభాలు మరియు లోహపు తీగలను తిరిగి ఉపయోగించుకోవచ్చు, కాని జనపనార తీగ తగినంత బలంగా లేదు కాబట్టి మీరు కోత తర్వాత దానిని తీసేయొచ్చు.
0: టమాటాలు పండించిన తర్వాత మేము మా తదుపరి పంటను అదే స్థలంలో పండిస్తాము. దోసకాయలు మరియు పొట్లకాయలు వంటివి పెంచడానికి వైర్లు మరియు వెదురు కర్రని ఉపయోగించండి. ఇది తీగ మరియు వెదురు ధరని తిరిగి పొందడంలో సహాయపడుతుంది, మరియు మంచి దిగుబడిని పొందడం వలన మాకు గొప్ప ప్రయోజనాలు కలుగుతుంది.
2: మనం నేర్చుకున్న వాటిని మళ్లీ ఒకసారి సరి చూసుకుందాం. పందిరి మొక్కలకు మరింత కాంతి మరియు మెరుగైన గాలి ప్రసరణను కలిగేలా చేస్తుంది. ఆధారిత టమాటా మొక్కలు తక్కువగా క్రిమి కీటకాలు రోగాలు సంక్రమిస్తాయి, పళ్ళు త్వరగా పాడుకావు. ప్రతి మొక్క నుండి 10 సెంటీమీటర్ల వెదురు కర్రను నాటండి. పుష్పించే ప్రతి చెట్టు కాండము మరియు కొమ్మలను జనపనార తీగతో కర్రెక్కు వదులుగా కట్టండి. వరుసగా టమాటా చెట్లను నాటుతున్నప్పుడు మీరు వరుస యొక్క ప్రతి చివర 2 స్తంభాలను ఇరువైపులా అమర్చవచ్చు, మరియు ఒక మెటల్ వైర్ను అంతటా కట్టవచ్చు. వరుసలో ప్రతి 3 మీటర్లకు వెదురు కర్రలను ఉంచండి మరియు వాటిని మెటల్ వైర్కు కట్టండి. ప్రతి మొక్క కాండం మరియు కొమ్మలకు జనపనార తీగను వదులుగా కట్టి లోహపు తీగకు గట్టిగా బిగించండి. మొక్కలను పందిరికి అమర్చడం వల్ల టమాటా పండ్ల బరువు కారణంగా అవి కిందకి పడవు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తాయి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: We got flow, we got style. Make it move with a smile. Everybody step outside, step outside. Watch out, come in a vibe.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు

0: దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: రోజంతా ఏసీనా, కరెంటు బిల్లు బాగుందా?
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
2: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
2: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
4: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
2: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
2: తాటి ముంజలు, ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యోగ ముద్రలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యోగ సాధనలో ముద్రలు కూడా ఒక భాగం. కేవలం చేతి వేళ్లను విభిన్న పద్ధతులలో కలిపి ఉంచడం ద్వారా విభిన్న ప్రయోజనాలు పొందొచ్చు.

శరీరంలో ప్రవహించే విద్యుత్ శక్తిని చైతన్యం చేయడానికి, వివిధ అవయవాలను ఉత్తేజం చేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ యోగముద్రలు ఉపయోగపడతాయి. తద్వారా శక్తి ప్రవాహం శరీరం అంతటా వ్యాప్తి చెంది ఒకనొక అనిర్వచనీయమైన శక్తికి తీసుకువెళ్తాయి ఈ ముద్రలు. ప్రకృతి పంచభూతాల కలయిక ఎలాగైతే అంటారో, శరీరంలో కూడా పంచభూతాల కారకులు ఉంటాయి. వాటిని ముద్రలు ద్వారా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల శరీరం సమతుల స్థితిలో ఉంటుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ యోగా మరియు ధ్యానంలో 100 కంటే ఎక్కువ ముద్రలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. యోగాసనాలు వాటి ఉపయోగాలు అయితే వాటిలో కూడా శక్తివంతమైనది 10 ముద్రలు, వాటి ప్రయోజనాలు. మరి అవేంటో తెలుసుకుపోయే ముందు ఒక చిన్న విరామం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యోగ ముద్రలో ముందుగా జ్ఞాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇది ధ్యానం చేసేవారు ఎక్కువగా ఉపయోగించే ముద్ర. ఎక్కువ మంది జ్ఞాన ముద్రలోనే ధ్యానంలో ఉండడం గమనించవచ్చు. ఈ జ్ఞాన ముద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల ఏ పని అయినా మంచి ఫలితాలు ఇచ్చేలా చేయగలుగుతారు. అంతేకాదు, జ్ఞానముద్రను ఆచరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని సాధించడానికి జ్ఞానముద్ర చక్కగా ఉపయోగపడుతుంది. యోగులు ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా లీనమై ఉండేవారు ధ్యానముద్రనే ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని చేసే పద్ధతి ఏంటంటే, చేతి బొటనవేలు చివర మరియు చూపుడు వేలు చివర్లను కలిపి ఉంచడం ద్వారా ఈ ముద్రను చేయవచ్చు. మిగిలిన 3 వేళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. రెండవది, బుద్ధ ముద్ర గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ధ్యానంలో ఉపయోగించే ఈ ముద్రని బుద్ధ ముద్రగా పిలువబడుతోంది. మానసిక ప్రశాంతత కోసం ఉపయోగించబడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి డిప్రెషన్ కారకాలను తగ్గించుకోవడానికి ఈ ముద్రను బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతర్గతంగా మరియు బాహ్యస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్ మెరుగుపరచడంలో ఈ ముద్ర చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కూడా జ్ఞానముద్రలాగే అనిపిస్తుంది, కానీ రెండూ వేరువేరు ప్రయోజనాలను చేకూరుస్తాయి. దీన్ని చేసే విధానం, చేతి బొటనవేలు కొనను, చూపుడు వేలు కొనను కలిపి ఉంచి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచి మోచేతిని మడిచి పైకి ఎత్తాలి. ఈ ముద్రను మన భారతీయ హిందువులు పాటిస్తూ ఉంటారు. ఆ తరువాతది శూన్య ముద్ర. అంతర్దృష్టిని పెంచి చురుకుదనాన్ని మరియు శరీరంలో ఇంద్రియ శక్తులను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే భావోద్వేగాలను, ఆలోచనలను తగ్గించి మనిషిలో దృఢ చిత్తాన్ని పెంపొందిస్తుంది. దీన్ని చేసే పద్ధతి, చేతి మధ్య వేలు కొనను, బటన్ వేలు కొనను రెండింటినీ కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. తరువాతది ప్రాణముద్ర. శరీరంలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పి అంతర్గత సామర్థ్యాలు వెలికి తీసేందుకు ప్రాణముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. వ్యక్తిగత స్పృహను ఉత్తేజించేసి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం, ప్రకృతి ఇలా అన్నింటితో సంధానం చేస్తుంది. దీన్ని చేసే విధానం, ఉంగరపు వేలు, చిటికెన వేలు చివర్లను మరియు బొటన వేలు చివరను కలిపి ఉంచాలి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ధ్యానముద్ర. ఈ ధ్యానముద్ర లోతైన ఏకాగ్రతలోకి తీసుకువెళుతుంది. ఇది బాహ్య ప్రపంచంలో మన ప్రాముఖ్యతను, మన అంతర్గత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రశాంత

తను తీసుకువస్తుంది. దీన్ని చేసే విధానం రెండు అరచేతులను పైకి చూస్తూ కుడిచేతి మీద ఎడమ అరచేతిని ఉంచి విశ్రాంతిలో ఉండాలి. తరువాత సూర్యముద్ర. సూర్యముద్ర శరీరంలో అగ్ని మూలకాలన్నీ పెంచడానికి, అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని అధిక బరువును తగ్గించడం, అంతేకాకుండా జలుబును నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీన్ని చేసే విధానం ఉంగరపు వేలు మడిచి బొటన వేలు సహాయంతో ఒత్తి ఉంచాలి. మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. అపానముద్ర. అపానముద్ర మానసిక లేదా శారీరక క్రియకు మరియు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చేసే విధానం మధ్యవేలు మరియు ఉంగరపు వేలు చివర్లను బటన్ వేలు చివర్లతో కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లను స్ట్రైట్ గా ఉంచాలి. గణేష ముద్ర. ఇదేదో దేవుడికి చెందింది అనుకుంటే పొరపాటు. చూడడానికి అచ్చం వినాయకుడి ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుకూలత కలగడానికి, ధైర్యాన్ని తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది. ఈ ముద్రను చేయడం ద్వారా దృష్టిని మరియు శక్తిని గుండె కేంద్రంలోకి తీసుకువస్తారు. ఊపిరితిత్తులు, గుండె పటిష్టం అవుతాయి. గుండె కండరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరియు శరీర ఉద్రిక్తతలను నియంత్రణలో ఉంచుతుంది. దీన్ని చేసే విధానం చూసుకున్నట్లయితే రెండు చేతులు మడిచి ఛాతికి దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు చేతులను ఒకదానికొకటి ఎదురుగా విరుద్ధంగా ఉంచి ఒక ఎడమ చేతి వేళ్లతో కుడి చేతి వేళ్లను గట్టిగా పట్టుకుని లాగాలి. వాటిని పంజాలాగా సగం వంగిన స్థితిలో ఉంచాలి. తర్వాతది వాయుముద్ర. శరీరంలో వాయు సంబంధిత సమస్యలు అనగా వాతం నొప్పులు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు మొదలైన కడుపుకు సంబంధించిన సమస్యల నివారణకు వాయుముద్ర చాలా మంచిది. దీన్ని చేసే పద్ధతి చూపుడు వేలును మడిచి బటన వేలు సహాయంతో చూపుడు వేలుని నొక్కిపట్టి ఉంచాలి. చాలా మంది జ్ఞానముద్రకు వాయుముద్రకు తేడా తెలుసుకోలేకపోతూ ఉంటారు. అయితే వాయుముద్ర బొటన వేలుతో చూపుడు వేలును నొక్కుపట్టి ఉంచేది. జ్ఞానముద్ర బొటన వేలు చూపుడు వేలు చివర్లను కలిపి ఉంచేది. చివరిగా రుద్రముద్ర. ఇది మీ అంతర్గత పరివర్తన సామర్థ్యాలకు అనుసంధానం అయి ఉంటుంది. ఇది వ్యక్తిగత శక్తి కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆలోచన ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. తరచుగా ఈ ముద్రను చేస్తూ ఉంటే మైకం, అలసట మరియు దీర్ఘకాలిక ఉద్రిక్తతతో ఇబ్బంది పడే వాళ్లకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అత్యున్నత సామర్థ్యాన్ని లేదంటే లక్ష్యాలను చేరుకోవడానికి, తమని తాము శక్తివంతం చేసుకోవడానికి రుద్రముద్రను ఉపయోగించవచ్చు. ఇది ఉపయోగించే విధానం బొటన వేలు చూపుడు మరియు ఉంగరపు వేళ్ల చివర్లను కలిపి ఉంచాలి. మిగిలిన రెండు వేళ్లను నిటారుగా ఉంచాలి. శ్రోతలందరూ, ఇంతవరకు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు రేడియో విష్ణు 90.4 సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు,
1: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
0: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
0: పండ్లలో రాజు, వేసవిలో మనం ఇస్తాం.
1: వినండి మరి వింట.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
2: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
2: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాసవి చెప్పే కొన్ని విశేషాలు ఇప్పుడు మనం విందాం.
2: సిందో స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.

0: చెందినారైన ఎంబీబీఎస్ ఎండి డిబిఎస్ చర్మ వ్యాధి నిపుణులు. చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఏఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
3: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
4: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
3: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
4: మీ చింతనే ఉంది మన రేడియో విష్ణు 90.4.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: హాయ్ లిజనర్స్, దిస్ ఇస్ వాసవి ఫ్రమ్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కాలం బ్రహ్మ పదార్థమా అనే విషయం గురించి తెలుసుకుందాం. సమయం లేదా కాలం అత్యంత ముఖ్యమైనది. దానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అది ఎవరికోసం ఆగదు, తనతో ఎవరు కలిసి వస్తున్నారనే విషయాన్ని పట్టించుకోదు. నిరంతర ప్రవాహంలా ముందుకు దూసుకుపోతూనే ఉంటుంది. ఈ సృష్టిలో సమయాన్ని మించింది ఏదీ లేదు. సమయ పాలన మానవుల విజయాలకు సోపానం. ఇంతకు సమయం అంటే ఏమిటి? ఇది అని గిరిగీసి దాన్ని ఒక చట్రంలో బంధించడం సాధ్యమా? అసలు ఈ విషయంలో శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. వారి మధ్య దశాబ్దాలుగా వాద ప్రతివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల తీవ్రత పెరుగుతోందే కానీ సమయం విషయంలో ఇదమిద్ధంగా వారు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అత్యంత సూక్ష్మమైన వస్తువులు ఎలా ప్రవర్తిస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని సాపేక్ష సిద్ధాంతానికి అనుబంధం చేసేందుకు ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. సమయం, ద్రవ్యరాశి, స్థలం మధ్య పరస్పర సమన్వయం ఎలా సాధ్యపడుతుంది? గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనేందుకు ఈ ప్రశ్నలు దోహదం చేశాయి. గురుత్వాకర్షణ శక్తికి సమయానికి మధ్య సంబంధం ఉందా? ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సమయాన్ని అర్థం చేసుకోవడం ఏ ఒక్కరికీ పూర్తిగా సాధ్యం కాదు. సమయం విషయంలో ప్రతి ఒక్కరికి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అసలు సమయం అంటే ఇది అని నిర్ధారించేందుకు జుట్టు పీక్కుని అలసిపోయే కంటే దాన్ని గురించి పట్టించుకోకుండా మన పనులను అవసరాల మేరకు ఆయా సమయాలకు అనుగుణంగా చేసుకోవడమే మేలని నిపుణులు సలహాలిస్తున్నారు. అసలు సమయం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇది ఈ ప్రపంచానికి అంత కీలకమైన సందేహమా అని 18వ శతాబ్దం ప్రారంభంలో సర్ ఐజాక్ న్యూటన్, గాడ్ఫ్రెడ్ లీబ్నిజ్ ప్రశ్నించారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మరింత గందరగోళం సృష్టించింది. సాపేక్ష సిద్ధాంతం సమయం, గురుత్వాకర్షణ, స్థలం మధ్య సాధారణ సంబంధం, వాటిని ఒకచోట కట్టివేసి ఉంచుతుందని ఐన్స్టీన్ నిర్ధారించారు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్నలపై ఈ విశ్వభ్రమణం ఆధారపడి ఉంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు గడియారాలు వేగంగా కదులుతూ ఉంటాయి. ఆకాశ పర్వంలో మనం జీవనం సాగిస్తే కాలం వేగంగా పరుగులిడి వయసు తొందరగా మీదపడుతుంది. ఐన్స్టీన్ సిద్ధాంతం సమయం విషయంలో కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. క్వాంటం సిద్ధాంతం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. అసలు సమయానికి అంత ప్రాధాన్యత లేదని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సిద్ధాంతం చెబుతుంది. అసలు సమయాన్ని కొలవడాన్ని ఇది అంగీకరించబోదు. ఒక అణువు ఒక ప్రాంతంలో నిశ్చలంగా ఎంతకాలం నిలిచి ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుందని క్వాంటం సిద్ధాంతం చెబుతోంది. ఈ రెండు సిద్ధాంతాల మధ్య సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ప్రపంచ మేధావులు తలమునకలై ఉన్నారు. మున్ముందు ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయనే ఊహాగానాలు చేసే ముందు భౌతిక వస్తువుల మధ్య సంబంధాల గురించి పరిశోధన చేయడం ఉత్తమమని రోవెల్లీ అనే శాస్త్రవేత్త సూచించారు. మన నియంత్రణలో లేని అంశాలపై తపన పడే కంటే మనకు అందుబాటులో ఉన్న అంశాలపై దృష్టి సారించి అవగాహన పెంపొందించుకోవడం ఉత్తమమని ఆయన వ్యాఖ్యానించారు. గడియారంలో పెండ్యులం సమయానికి అనుగుణంగా అటు ఇటూ తిరుగుతూ ఉంటుందని భావించడం కంటే దానికి గడియారంలో చిన్నముళ్ళు ఉన్న ప్రాంతం మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అసలు సమయం అంటూ ఏమీ ఉండదని, ఇది మానవుల సృష్టి, ఆలోచన మాత్రమేనని ఆయన సూత్రీకరించారు. ఫలానా సమయం అంటూ గిరిగి

తీసుకుని ఉండడం అర్ధరహితమని ఆయన అన్నారు. మన పరిసర ప్రాంతాల్లోని భౌతిక లక్షణాల ప్రాతిపదికగా కాలాన్ని నిర్ధారిస్తామని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుడు హార్వీ బ్రౌన్ పేర్కొన్నారు. న్యూటన్, లీబ్నిస్ కూడా ఇదే అంశం గురించి చర్చించారు. సమయం, ప్రాంతం పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి గలవని న్యూటన్ నిరూపించారు. ఇవి వస్తువుల లక్షణాలు మాత్రమేనని, రెండిటి మధ్య

పూర్తిగా అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రవేత్తగా ఉన్న జాన్ నార్టన్ భావించేవారు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేసేందుకు సంశయపడేవారు. సాపేక్ష సిద్ధాంతం దీన్ని అంగీకరించకపోవడం ఇందుకు కారణం. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించే సమాచారం ఏదీ అందుబాటులో లేదు. ఇది గందరగోళానికి దారితీస్తుంది. మన సైన్స్ ప్రయోగాలు, గణాంక నమూనాలు కూడా సమగ్రంగా లేవు. అవి విశ్వంలో ఒక భాగానికి మాత్రమే వర్తిస్తాయి. మొత్తం విశ్వాన్ని ఒక సిద్ధాంతం పరిధిలోకి తీసుకువచ్చి విశ్లేషణ చేయడం వలన పరిమిత స్థాయిలో మాత్రమే ప్రయోజనాలుంటాయి. సమయం వాస్తవిక దృక్పథంతో కూడుకుని ఉండాలి. ఇది విశ్వం ప్రాథమిక లక్షణం. భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు వాస్తవానికి ప్రతిబింబంగా ఉంటాయి. అవి ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు, కాలానుగుణంగా ఉండవు. ఈ విశ్వం ఆవిర్భవించినప్పుడు ఒక నిర్దిష్ట విధానంలోనే ఏర్పడింది. కాలం గడిచిన కొద్దీ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడి గందరగోళం చోటు చేసుకుంది. బిగ్ బ్యాంగ్ సందర్భంగా గురుత్వాకర్షణ క్షేత్రం ఏర్పడింది. ఈ ప్రపంచం భవిష్యత్తులో ఎలా ఉంటుందనే సమాచారం, కనీసం అంచనా వేసేందుకు అవసరమైన పరిజ్ఞానం అందుబాటులో లేకపోతే విశ్వాన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకోలేం. గత కాలం నాటి విషయాలతో వర్తమానాన్ని అర్థం చేసుకోలేం. భవిష్యత్తు గురించి అంచనా వేయలేం. విశ్వరహస్యాలను, వాటిపై కాల ప్రభావాన్ని అంచనా వేయడం సాహసమేనని చెప్పాలి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: హై లిజనర్స్, దిస్ ఇస్ వాసవి ఫ్రమ్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. వాయు విద్యుత్ వలన వచ్చే లాభాల గురించి ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న జల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. బొగ్గు నిల్వలు క్రమంగా అంతరించిపోతున్న తరుణంలో ఇక థర్మల్ విద్యుత్పై ఆధారపడలేని పరిస్థితులు క్రమంగా ఏర్పడుతున్నాయి. ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతుంది. ఇక జల విద్యుత్ ఉత్పత్తికి నిర్ణీత స్థాయిలో నీటి నిల్వలు ఉండటం అవసరం. అడవులను నరికివేస్తుండడం వలన పర్యావరణం దెబ్బతింటోంది. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జల విద్యుత్ ఉత్పత్తి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇది పూర్తిగా ప్రకృతి కరుణపై ఆధారపడి ఉంది. ఈ రెండు రకాల విద్యుత్కు ప్రత్యామ్నాయంగా వాయు విద్యుత్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. వాయు విద్యుత్ ఉత్పత్తికి అడవులు నరికివేయడం, వర్షాలు లేకపోవడం లాంటి పరిమితులేమీ ఉండవు. అధిక పీడనం గల ప్రాంతం నుండి తక్కువ పీడనం గల ప్రాంతానికి వీచే గాలిని వాయువు అంటాం. సూర్యుని కిరణాలు భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా వ్యాపించవు. అందువలన భూమి అంతటా ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు ఉండవు. కొన్ని ప్రాంతాలు ఉష్ణమండలంగాను, కొన్ని ప్రాంతాలు శీతల మండలంగాను, మరికొన్ని ప్రాంతాలు సమశీతల మండలంగాను ఉంటాయి. వేడిగాలి పైకి వ్యాపించగానే శీతల వాయువు ఆ ప్రాంతాన్ని భర్తీ చేస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నంతసేపు వాయువు వీస్తూనే ఉంటుంది. వాయువు వీస్తున్నంతసేపు ప్రజలు దాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటూనే ఉంటారు. ఇంతకుముందు రైతులు తమ ధాన్యాలను నూర్చేందుకు, నీటిని భూగర్భం నుండి పైకి తోడేందుకు గాలిమరలను ఉపయోగించేవారు. నేడు టర్బైన్లను ఉపయోగించి గాలి నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. గత దశాబ్ది కాలంలో టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసే వాయు విద్యుత్తు 25% పెరుగుతూ వస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న విద్యుత్లో వాయు విద్యుత్ వాటా ఇప్పటికీ అత్యల్పంగానే ఉంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తైన ప్రాంతంలో అమర్చిన టర్బైన్లను ఉపయోగించి వాయు విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. పైన 200 అడుగుల ఎత్తులో పంకా మాదిరిగా బ్లేడ్లను అమరుస్తారు. ఇది ఒక కర్రపై అమర్చిన పెద్ద విమానం మాదిరిగా కనబడుతుంది. గాలి వీచినప్పుడు బ్లేడ్లు కదులుతాయి. ఇందువలన జనరేటర్కు అనుసంధానం చేసిన షాఫ్ట్ కదులుతుంది. ఇతర టర్బైన్లు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. టర్బైన్లు నిలువుగా ఉంటాయి. అతి పెద్ద టర్బైన్లతో దాదాపు 600 ఇళ్లకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. వాయు విద్యుత్ను ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో పదులు అవసరం ఉన్న ప్రాంతాల్లో 100ల సంఖ్యలో టర్బైన్లను అమరుస్తారు. అధికంగా గాలి వీచే ప్రాంతాల్లో వీటిని అమరుస్తారు. ఈ మొత్తం ఆకృతి ఒక పొడవైన రిడ్జ్ మాదిరిగా కనిపిస్తుంది. చిన్న టర్బైన్తో ఒక ఇంటికి లేదా ఒక చిన్న వ్యాపార సంస్థకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. వాయువు కాలుష్యరహిత పునరుత్పత్తి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. గాలి లేదా జల కాలుష్యానికి అవకాశం లేదు. వాయువు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగానే లభిస్తుంది. అందువలన నిర్వహణ వ్యయం దాదాపు ఏమీ ఉండదనే చెప్పాలి. టర్బైన్లను ఏర్పాటు చేసుకుంటే సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం వలన వీటి వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వం కూడా రాయితీ కల్పిస్తోంది. టర్బైన్లు చూసేందుకు ఆకర్షణీయంగా ఉండేవని, ఈ యంత్రాలు శబ్దం చేస్తాయని కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే కార్లు, పవర్ లైన్లతో పోలిస్తే ఈ శబ్దం లెక్కలోనిది కాదనే విషయాన్ని వారు గ్రహించారు.

పైన చక్రాలు కదులుతుండడం వలన పక్షులు మరణిస్తాయనేది గాలిమరలపై వినవచ్చే మరో విమర్శ. గాలి ఎప్పుడూ ఒకే దిశలో వీచదు. గాలి స్తంభించిపోతే విద్యుత్ ఉత్పాదన నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వాయు విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. 2000 నుంచి 2006 సంవత్సరాల మధ్య వాయు విద్యుత్ ఉత్పత్తి 4 రెట్లు పెరిగిందని అంచనా. 2007 సంవత్సరంలో 70,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అయింది. 1 మెగావాట్తో సుమారు 250 గృహాల విద్యుత్ అవసరాలను తీర్చవచ్చు. వాయు విద్యుత్లో జర్మనీ ప్రథమ స్థానంలో ఉంది. స్పెయిన్, అమెరికా, భారత్, డెన్మార్క్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, చైనా దేశాల్లో వాయు విద్యుత్ ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతోంది. వాయు విద్యుత్ ఇదే విధంగా వృద్ధి చెందితే 2050 సంవత్సరానికి ప్రపంచ అవసరాల్లో 3వ వంతును తీర్చగలదని నిపుణులు భావిస్తున్నారు.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
1: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
1: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాసవి చెప్పే కొన్ని విశేషాలు విన్నారు కదండి. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకే వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో, ఆ విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193.
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాలు

0: విశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: హాయ్, హలో లిజనర్స్, మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: నమస్తే మేడం సోమ్య గారు.
4: నమస్తే అండి, మీ పేరు?
5: నా పేరు ఫిరోజ్ అండి.
4: హలో సిరోజ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: భీమవరం నుంచి అండి.
4: అవునా అండి, ఏం చేస్తుంటారు?
5: టైలరింగ్, లేడీస్ టైలరింగ్
4: కదా నిన్న చెప్పారు మీరు. నిన్న అడ్రస్ అడుగుదాం అనుకున్నాను నేను. బస్ స్టాండ్ వెళ్ళే దారిలో. ఓకే అండి. ఓకే ఓకే, మరి ఈరోజు టాపిక్ చెప్తాను, ఏమైనా మాట్లాడతారా?
5: చెప్పండి మేడం.
4: పిల్లల్ని మనకి నచ్చినట్టు పెంచాలా, వాళ్ళ ఇష్టం ప్రకారం పెరగనివ్వాలా?
5: మన ఇష్ట ప్రకారంగా పెంచాలండి.
4: అంతే అంటారా?
5: అంతేనండి, వాళ్ళ ఇష్టంగా, వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెంచితే మన మాట ఏంటండి? ఇంకా
4: వాళ్ళ ఇష్ట ప్రకారంగా అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అండి. చదువు కాకుండా క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉంది, దానిలోకి వెళ్తాను, లేకపోతే డాన్స్ ఇష్టము, అందులోకి వెళ్తాను, అలా అన్నమాట. ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
5: సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేడం గారు.
4: ఆహా, నిన్న కూడా పవన్ కళ్యాణ్ సాంగ్ అడిగారు కదా మీరు?
5: నిన్న కాదండి, నిన్న కృష్ణ సాంగ్ ఏంచారు కదండి.
4: అవును. మరేం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
5: తమ్ముడు సినిమాలో అదే పెదవి కావాలి సాంగ్ ఉంది కానీ.
4: ఓకే, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
5: సాంగ్ మా షాప్ లో మా సివిల్ బాబాయ్ గారికి.
4: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే ఈ సాంగ్, ఈ చక్కటి బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హాయ్ హలో లిజనర్స్, మరి చక్కటి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ సౌమ్య.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవారం మండలం మాచవరం మాది.
0: హలో వెంకటరెడ్డి గారు, మరి రోజు లైవ్ విన్నారా అండి? లైవ్ విన్నారా? టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా, విన్నాను. మనం పిల్లల తల్లిదండ్రుల సంబంధించి వారి అభిప్రాయాలు పిల్లల మీద అదే పిల్లల మీద ప్రవేశపెడుతున్నా, లేకపోతే వాళ్ళు చెప్పినట్లుగా మనం ఇక్కడ వినాలా అనేసి అడుగుతున్నాం మధ్యన.
0: అవునండి, అంతే.
1: మరి అయితే కొంచెం మన ఇష్టాలను బట్టి కూడా చూసుకోవాలి, అది కూడా పిల్లలకు కూడా ఇష్టమయ్యేలాగా ఉండేనే మనం ముందుకెళ్ళాలమ్మా.
0: అవునండి.
1: బలవంతాన్ని మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కాకుండా మన ఇంట్రెస్ట్ ని వాళ్ళ మీద మనం రుద్దకూడదు అంటారు కదా.
0: అవునండి.
1: చేత ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చజెప్పి అది వివరించి చెప్పేసి మనకు వీలైతే మనం చెప్పొచ్చు, లేదంటే వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అన్ని గ్రహించి మనం ఓకే చెప్పాలమ్మా.
0: అవునండి.
1: మంచి టాపిక్ తీసుకొచ్చామ్మా నువ్వు, నిజంగా చాలా సంతోషం.
0: థ్యాంక్ యూ అండి.
1: మరి నీ కార్యక్రమాలు వింటున్నాను, సౌమ్యంగా మరి అతి సౌమ్యంగానే మాట్లాడుతున్నావు నువ్వు, చాలా ఒదికగా పొద్దికగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నామ్మా. నీకు ప్రత్యేక అభినందనలు, శుభాశీస్సులు అందిస్తున్నాను.
0: థ్యాంక్ యూ అండి.
1: అయితే ఇవి నాకు కావలసిన పాట ఏంటమ్మా? బందిపోటు చిత్రం పేరు అనమాట బందిపోటు.
0: ఓకే.
1: ఊహలు గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడి, ఎంతో ఇష్టమైన పాట అమ్మా, ఎంతో బాగుంటుంది ఇది.
0: అవునవును.
1: మరి ఈ పాటను మా మిత్రులు త్రిమోత్తర గుప్తా గారికి, మాణిక్యాలరావు గారికి, మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు గారికి, పిన్ని బాబాయ్ గారికి, బ్రహ్మయ్య గారికి, శేషగిరిరావు గారికి, విష్ణు ఎఫ్ఎం వింటూ మంచి మంచి పాటలు కోరుతూ మంచి అభిప్రాయాలు తెలియపరుస్తూ మా సౌమ్యతోని అందరితోని చక్కగా మాట్లాడుతున్న అందరికి, మరియు మరియు ముఖ్యంగా మా భీమవరం విష్ణు ఎఫ్ఎం యాజమాన్యానికి, అలాగే మా సౌమ్యకి కూడా ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటానమ్మా వెంకటరెడ్డి మాచవరం.
0: థ్యాంక్ యూ అండి. మీరు అడిగినట్టుగానే ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హాయ్ హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట్ మండలం చంద్రలూరుపాడు మేడం.
0: హలో శంకరయ్య గారు, మరి రోజు టాపిక్ వినేశారా అండి?
1: విన్నా మేడం.
0: మరి ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: చెప్పేది ఏముంది మేడం, పెద్దల అద్మాషిలోనే పిల్లకాయలు పెరగాల, వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయకూడదు.
0: ఓకే,
1: ఏంటంటే పెద్దోళ్ళ ఆత్మాశతోనే పెరిగితే అది బాగుంటది. అది మేడం,
0: వాళ్ళకు కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి, అంటే చదువుతో పాటు క్రికెట్ ఆడాలని, డాన్స్ చేయాలని, అలాంటి ఇంట్రెస్ట్.
1: పెరిగిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు కొంచెం చదువుకునే వయసులో వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకటి చేయాలని, నేను ఒక ఉద్యోగం సంపాదాలి ఆ తారి ఒకటి, మళ్ళా పెద్ద చెప్పకూడదు అనమాట, అది వద్దు ఇంకొక దాని బొమ్మని అనకూడదు అనమాట వీళ్ళు.
0: ఓకే,
1: అట్లా అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేస్తే ఎట్ట మేడం?
0: అవునండి.
1: ఒక రాజు కొడుకు ఏమంటే, బాగా డబ్బు ఉంది కదా రాజుకి, కొడుకు ఏమంటే ఏనుగును కొనిమైందంట. సరే డబ్బు ఉంది కదా ఏనుగును కొనిచ్చిండు.

0: అది నా జేబులో పెట్టమైందంట పిల్లవాడు. చంపబెట్టి కొట్టిండంట.
1: అవునండి.
0: అట్లాగా చిన్న పిల్లకాయలు అప్పుడు ఏంటంటే పెద్దోళ్ళ ఆత్మాశీతో పెరగాల, పెరుగుకొని చదువుకొని వాళ్ళ ఇష్టం, అంటే చదువు మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది ఒక దాని మీద.
1: అవునండి.
0: అట్లా మనం దానికి చెప్పకూడదు.
1: అవును.
0: చిన్న ప్రాంతం ఏంటంటే పెద్ద తల్లిదండ్రుల సమక్షంలోనే పెరిగితే బాగుంటుంది అని నా ఐడియా మేడం.
1: నైస్ అండి. మరేం చదువుదాం అనుకుంటున్నారు?
0: ఇది భరత్ అనే నేనులో వచ్చాడయ్యో స్వామి అనే పాట ఉంది కదా మేడం, అది.
1: ఓకే అండి. మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
0: ఆ మా మిత్రుడు బండారు తిరుమిత్రుడు గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బెమ్మయ్య గారికి, మా బామర్జి సోమనాథ జనార్దన్ గారికి మేడం.
1: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: కొండారెడ్డి మేడం, కడప నుంచి.
0: హలో కొండారెడ్డి గారు, మరి రోజు లైవ్ విన్నారా?
1: విన్నాను మేడం, పిల్లల గురించి అడిగారు.
0: అవునవును, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: పిల్లలైనా పెద్దలైనా మరి చర్చ అవసరం మేడం. అయితే పిల్లలు సాధిస్తారు కానీ చదువుల్లో ఏదైనా సరే, కానీ అనుభవం అనేది పెద్దలకు తెలుస్తుంది మేడం.
0: అవునండి.
1: అంటే వాళ్ళు 40 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి తెలుస్తుంది, అలాగే తల్లిదండ్రులకు కాబట్టి వాళ్ళకి వయసు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది మేడం.
0: అవునండి.
1: కాబట్టి కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి మేడం పిల్లలు.
0: అవునండి.
1: అంటే అన్ని అని చెప్పను గానీ, ఇప్పుడు నేను ఉన్నాను మేడం, నేను మా కొడుకు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం మేడం అట్లా.
0: నైస్ అండి.
1: మరి తోమడం పిల్లలు అంటే అవసరం లేదు.
0: అవును.
1: మరి తల్లిదండ్రులు వినకూడదు అనేది కాదు, ఒక అవగాహన ఉండాలి మేడం.
0: అవునవును.
1: మనం సాధిస్తాం ఏదైనా సరే,
0: లేదంటారు
1: అదే మనం ఏదైనా సాధిస్తాము, కానీ అనుభవం పాఠం నేర్పుతుంది మేడం. ఆ అనుభవం తండ్రికే ఉంటది.
0: అవునండి.
1: కాబట్టి బిడ్డలు కూడా కొంచెం తండ్రి మాట వినాలి మేడం.
0: అవునండి. ఓకే
1: అని నేను అనుకుంటాను మేడం.
0: ఓకే ఓకే, బాగా చెప్పారు. మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ప్రేమం సినిమా మేడం.
0: ఓకే.
1: ప్రేమ పూసిన అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి. సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారు?
1: నా భార్య రామలక్ష్మికి, నా కొడుకు కోసం మేడం.
0: ఓకే అండి, సో స్వీట్. వాళ్ళిద్దరి కోసం ఈ మంచి సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ వ్యూవర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి.
1: హలో
0: హలో అండి.
1: హలో అండి.
0: మీ పేరు? నమస్తే అండి. మీ పేరు? హలో
2: హలో.
0: మీ పేరు?
2: మా పేరు సుజాత అండి.
0: హలో సుజాత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మాది శ్రీకాకుళం అండి, మాట్లాడుతున్నాం.
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ విన్నారా?
2: మా సాంగ్ ప్రేమ పావురాలు.
0: సాంగ్? ఓకే అండి. ప్రేమ పావురాలు సినిమా నుంచి?
2: ప్రేమ పావురాలు స్టార్ట్ అయ్యండి. మీరు ఎప్పుడు పెట్టా కళాలని?
0: ఓకే అండి. ఓకే అండి, మీరు అడిగినట్టుగానే బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సర్దార్ మేడం.
0: ఏమండి?
1: సర్దార్.
0: ఓకే, హలో అండి. మరి రోజు టాపిక్ వినేసావారా?
1: ఏమి లేదు మేడం, ఓకే చేస్తున్నాను.
0: ఓకే ఓకే, పర్లేదు.
1: వేరే నంబర్ తీసుకుని నాది లాగ్ పడింది మేడం మన మన ఎఫ్ఎం లో.
0: ఓకే,
1: డిజిటల్ ఉంది. 8 నెలలు అయింది మేడం చేయక నేను.
0: అవునా అండి?
1: 8 నెలల బ్లాక్ పడింది. ఇంకా వేరే సెల్ వేరే వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం.
0: బ్లాక్ పడడం అంటే మీకు బిజీ వస్తుందా?
1: అవును మేడం, అది చూడండి మేడం, ఏదైనా ఉంటే అవకాశం. ఎందుకంటే
0: అది మీరు కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉండాలండి. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు క్లాష్ వచ్చినప్పుడు బిజీ వస్తుంది.
1: మామూలుగా స్టేషన్ అయిపోయినా చేస్తే కూడా బిజీ వస్తుంది. అది డిజిటల్ కింద ఉంది.
0: ఓకే అండి, నేను చెక్ చేపిస్తాను.
1: చూడండి మేడం, కంప్లైంట్ రాసుకోండి. నంబర్ ఉంది నాది, దాంట్లో వాట్సాప్ ఉంది. చూడండి కొంచెం, ఎందుకంటే నేను తక్కువ చేస్తాను మీకు. ఎందుకంటే మీరు చెప్పిన నిబంధనల ప్రకారంగానే ఉంటాను నేను. నాదే పడింది.
0: ఓకే ఓకే, చూపిస్తాను
1: మేడం. ఈరోజు మేము
0: పాడారు. కానీ ఒకసారి మూవీస్ ఆ సినిమా పేరు మళ్ళీ చెప్తారా?
1: మంచిది మేడం, వింటున్న వారందరికి ధన్యవాదాలు మేడం. ఉంటా మేడం.
0: ఏ ఒక్క నిమిషం అండి, మరి సాంగ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు.
1: సాంగ్స్ స్వయంవరం మేడం.
0: శ్రోతలంటే
1: మేడం జగన్నాథ్ మాస్టర్ గారు, త్రిమేశ్వర్ గుప్తా గారు, మేడం పూలయ్య గారు, రామయ్య గారు, మా శ్రోతలు అందరి కొరకు అండి మేడం.
0: ఓకే అండి.
1: ఎందుకంటే మీరు కూడా. ఏం పేరు మేడం మీ పేరు?
0: సౌమ్య అండి.
1: ఏం మేడం?
0: సౌమ్య.
1: మేడం చల్లగా నుండు విశ్వదాయు రామ యూనిరేమ అన్నట్టు మంచి స్వరమాధుర్యాలతో శ్రోతలందరికి వరాలు కురిపిస్తున్నారు మేడం ప్రతిరోజు మీరు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అడిగినట్టుగానే బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నా పేరు హేమవంత్ కుమార్, విజయవాడ.
0: ఓకే, హలో అండి. మరి రోజు టాపిక్ వినేశారా?
1: ఒకసారి చెప్పమ్మా.
0: పిల్లల్ని తల్లిదండ్రులకు నచ్చినట్టు పెరగాల, లేకపోతే వాళ్ళ ఇష్టాలు వాళ్ళ టాలెంట్స్ వాటిని తగ్గట్టు పెంచాలా?
1: ఒక వయసు వరకు మన ప్రమేయం ఉంటుందండి.
0: అవునండి.
1: ఎంతవరకు చదివించాలో అంతవరకు చదివిస్తాం. ఎలా ఉంటుందంటే, పిల్లలు ఒక శాస్త్రం ఉంది, అడ్డాలు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన బిడ్డలు కాదంటారు.
0: అవునండి.
1: ఒక చేసి వచ్చిన తర్వాత, డిగ్రీ చదువుకున్న తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలియజేయాలి, పెరుగుతాయి, సర్కిల్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. చదువు విషయంలో కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళకి తెలియాలి.
0: అవునండి.
1: ఒక వయసు వరకు మనమే నమ్మకం. నా సంగతే చెప్తా, నాకు ఇద్దరు పిల్లలు, నాకు ఎంత వరకు ఓపికనో చదివించా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా, చదివించా. మరి పిల్లల పెళ్లి కూడా చేశాను. అబ్బాయి విషయంలో మాత్రం వాడి సొంత నిర్ణయం, అయితే అరేంజ్ మ్యారేజ్. మరి ఇప్పటి వరకు బాగానే చూసుకుంటున్నాం. మరి వాళ్ళు కూడా మమ్మల్ని బాగానే చూసుకున్నారు. నాకు కూడా 72 వయసు, హెల్త్ బాగా లేకపోయినా కానీ వచ్చే దోషం కానీ జరుగుతుంటుంది. అది పెళ్లి కూడా వాడి ఇష్టం ప్రకారం చేసుకున్నాడు, అంటే అరేంజ్ మ్యారేజ్. కొన్ని కొన్ని వదిలేయాలండి, పొందకపోతే మనం బతుకు సమాజంలో.
0: అవునండి.
1: ఎంతమంది వృద్ధాశ్రమంలో చేస్తలేదు మనం తెలిసి మనం చూస్తారా?
0: అవునండి, అవును.
1: మరి ఎన్ని వీడియోలు చూస్తలేదు, ఎన్ని పేపర్ లో న్యూస్ చదవట్లేదు, చేసిపోయిన వాళ్ళు అంతే. ఉండాలి, జాగ్రత్త అనేది ఉండాలి, కానీ కొంతవరకు మాత్రం మనం చూసుకుంటూ ఉండాలి.
0: అవునండి,
1: అది
0: చాలా బాగా చెప్పారండి. మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మంచి పాట మీరే చేసేయండి. మా ఇష్ట సోదరులందరూ వినేవాళ్ళందరికి, మా శబ్దాలయ్యడ మిత్రమండల వారందరికి ధన్యవాదాలు. వాళ్ళందరికీ ఈ పాట డెడికేట్ చేస్తాను, మీకు కూడా. మంచి పాట ఏమైనా ఇంట్లో వింటాను.
0: ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా బాగా మాట్లాడారు.

0: హలో లిజనర్స్, మరి మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు
1: గుర్తుపట్టండి మేడం. సుధాం
0: వెంకటాచారి గారా?
1: దమ్మోది వెంకటాచారి, నల్గొండ జిల్లా చీచిరాల గ్రామం మేడం.
0: ఓకే అండి. మరి రోజు టాపిక్ వినేశారా?
1: పిల్లల గురించి కాదు మేడం.
0: అవునండి, పిల్లల గురించే.
1: తండ్రి ఎంత గొప్పలైనా పిల్లలు కొన్ని చోట్ల ఈ సమాజంలో తేడా వస్తున్నాయి మేడం.
0: అవునండి.
1: ఇప్పుడు మనం గొప్ప పేరు తెచ్చుకున్న తల్లిదండ్రులు పిల్లలు ఏదో చెడు పేరు సమాజంలో తెచ్చుకుంటారు మేడం. ఇట్లా
0: అవునండి.
1: ఇటువంటి మన సంఘటనలు ఎప్పుడు టీవీలో అవి చూస్తుంటాం కాబట్టి మాకు బాగా అర్థమవుతుంది మేడం.
0: అవునండి, అవును.
1: ఎప్పుడైనా తండ్రి మాట వింటే పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడతారని నా యొక్క అభిప్రాయం మేడం.
0: ఓకే.
1: నాకు మూగవాణి పగలో కుంకుమ పువ్వులు గుమ్మగుమ్మలాడే అనే పాట వినిపించండి మేడం.
0: సినిమా పేరేంటండి?
1: మూగవాణి పగ.
0: మూగవాణి పగ. ఓకే.
1: కుంకుమ పువ్వులు గుమ్మగుమ్మలాడే.
0: ఓకే అండి. మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: అందరికి మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: అందరికి, అందరి కోసం.
0: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే చక్కని బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో సౌమ్య చిట్టు తల్లి, నమస్తే. శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం.
0: నమస్తే అండి. మరి రోజు టాపిక్ వినేసారా?
1: విన్నానమ్మా.
0: విన్నారా?
1: విన్నాను చిట్టు తల్లి.
0: మరి చెప్తారా ఏమన్నా దీని గురించి?
1: అమ్మా, ఇప్పుడు పెద్దలు ఎలా ఉండాలంటే పిల్లలకి ఇష్టమైన రంగులో వాళ్ళ దృష్టిని నిలిపి, వాళ్ళకి ఇష్టమైన రంగంలో, ఉదాహరణకి వాళ్ళు బిఎస్సీ చేస్తారంటే బిఎస్సీ చేయించాలి తప్ప ఇంజనీరింగ్ చదవాలని ఒత్తిడి చేయకూడదండి.
0: అవునండి.
1: వారు ఏ డిపార్ట్మెంట్ కోరుకుంటే, ఏ కోర్స్ చేస్తుంటే ఆ కోర్సులో చదివించాలి. పెళ్లి కూడా వాళ్ళకి ఇష్ట ప్రకారం చేసుకునే అవకాశాలు కల్పించాలండి.
0: అవునండి, అవును.
1: కాకపోతే కులాంతర వివాహాల వల్ల మనసులో అవి నప్పకపోవడం వల్ల, నచ్చకపోవడం వల్ల రేపు వచ్చి ప్రమాదాలు. ఒక ఫ్రెండ్ చెప్పినట్టుగా, ఒక స్నేహితుడు చెప్పినట్టుగా వివరంగా, ఒక సౌమ్యంగా ఒక మాట చెప్పాలంటే మీరే మీ పేరుతో సమానంగా చెప్తున్నారు, సౌమ్యంగా చెప్పాలి.
0: చెప్పండి.
1: నిన్న కూడా మాట కూడా టాపిక్ ఇచ్చారు, మాట కూడా సౌమ్యంగా మాట్లాడాలి.
0: అవునండి.
1: అదే విధంగా ఎటువంటి అదే పొత్తులు మీరు తీసుకున్న నిర్ణయాలతో ఎటువంటి ప్రమాదాలు దాగి

0: ఉన్నాయో ఎదురవుతాయో అనే విషయాల్ని సౌమ్యంగా చెప్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు చెప్పే విషయాన్ని వారు కూడా ఆలోచిస్తారు. ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే
1: అవునండి,
0: అలా ఆలోచించడం వల్ల వారు తప్పనే వేయకుండా ఉంటారు. మన పసలా చెప్తారు, మన పెద్దలు, మన నాన్నమ్మలు, మన తాతయ్యలు, మన అమ్మలు, మన మన అమ్మ, మన నాన్న అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కదా.
1: అవునండి,
0: ప్రతి విషయంలో కూడా వాళ్ళని అబ్జెక్షన్ చేయకూడదు. కాకపోతే నో అబ్జెక్షన్ అంటూనే వాళ్ళకి ఇష్టమైన రీతిలో వెళ్ళమంటూనే ఒక రకంగా చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాశ్ రాజ్ గారిలో ఉన్నారండి.
1: అవునండి,
0: అలా ఉంటే బొమ్మరిల్లు పాడడానికి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే ఒక పక్క బాధ్యత అప్పగిస్తూ వెనక పర్యవేక్షణ చేస్తారు ఆయన.
1: అవునండి,
0: ఆయన ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది. కాకపోతే వీళ్ళ మన వీళ్ళ మనసుని నొప్పించకుండా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అధికారం ఇచ్చినట్టుగా ఇస్తారు, వెనకాలండి కనిపెడతారు అన్నమాట.
1: అవునండి,
0: వాళ్ళు ఎలాంటి తప్పుడు అడుగు వేయకుండా మనం వారిని మనం పర్యవేక్షిస్తూ వారికి శాసన ఇచ్చినట్టుగా మనం ప్రవర్తించేవారు కూడా. మనం అంటే మనం కాదు, మా పెద్దలు, మీరు చిన్నవారే లే, మీరు పిల్లలు పిల్లలకి వస్తారు. అలా ఉన్నామనుకోండి, పిల్లలు ఒకసారి పెద్దల మాట ఆలోచిస్తారు, తప్పకుండా వారి మా వారి దారిలోకి వస్తారు అన్నది నా అభిప్రాయం.
1: అవునండి, చాలా బాగా
0: బాగా వినపడుతుంది నా మాట సౌమ్య గారు.
1: చాలా బాగా చెప్తున్నారు కూడా, బాగా వినిపిస్తుంది.
0: చాలా సంతోషం అండి. ఈవేళ అలనాటి అద్భుత నటి శాంతకుమారి గారు వర్ధంతి, వారి జయంతి, సత్యం గారు జీవితారు సత్యం గారి జయంతి ఉంది, వారికి నివాళి తెలియపరుస్తున్నాను.
1: ఓకే అండి,
0: నేను సత్యం గారి సినిమాలో బాగా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
1: అడగండి.
0: కర్మాత్ముడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల బృందం పాడిన పాట, గీత రచన మైలవరపు గోపి గారు, సంగీతం సత్యం గారు. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలివ్వాలి, నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి, నిన్నటి పాపవు నువ్వు రేపటి తాతను నేను. మీరు తాకి తగ్గట్టే ఉంటది ఈ పాట.
1: అవునండి,
0: ఈ పాటను ప్రసారం చేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్ప నాగలక్ష్మి గారి కోసం, విజయ బంగారు తల్లి కోసం, మా చిట్టుతల్లి సౌమ్య చిట్టుతల్లి కోసం, తర్వాత బొట్టేటి జగన్నాథరావు మాస్టారి గారి కోసం, వెంకటరెడ్డి గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, శ్రీకాకుళంలోనే ఉంటారు వారు కూడా, బైపల్లి నాగేశ్వర గారు వారి కోసం, చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, మా లింగరాజ్ గారు, మన రేడియో విష్ణు ప్రసారాలు వినేవారు అందరి కోసం ప్రసారం చేయాలి. మా చిట్టుతల్లి సౌమ్య గారు మనసారా కోరుకుంటూ కర్మాత్ముడు చిత్రంలో పాట కోసం ఎదురు చూస్తూ నేను సవిధంగా సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి ఈరోజు లైవ్ టైం అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి రేపు పొద్దున ప్రసారం అయ్యే 5 o'clock కి మస్ట్ టైంపాస్కి మీ ముందే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ కాల్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ஜாயிண்ட் ரீப்ளேஸ்மெண்ட் சர்ஜரி, ஆர்த்தோஸ்கோபி, கீழவாத்தம், சயாட்டிகா, டிஸ்க் ப்ராப்ளம்ஸ், ஸ்பாண்டிலைட்டிஸ் மொதலైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు

0: పెద్దవారు ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
0: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
0: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడు మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
4: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్

సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యువర్ ఆర్జే సంజన. వెల్కమ్ టు తీన్ మార్. మరి ఈ రోజు తీన్ మార్ లో సూపర్ హిట్ సాంగ్స్ అయితే వినబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: After a short break, welcome back to Teen Mar. మరి ఇవాళ తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ ఊరు పేరు భైరవకొండ మూవీ నుంచి నిజమేనే చెబుతున్నా. మరి ఈ సాంగ్ ని శ్రీమణి గారు రాయిగా సిద్ శ్రీరామ్ గారు పాడారు. మరి శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867. ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
1: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
0: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
1: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
0: మీ చింతనే ఉంది మన రేడియో విష్ణు 90.4.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ బేడియా మూవీ నుంచి అపనా బనా లే పియా. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయగా సచిన్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ అలా వైకుంఠపురం మూవీ నుంచి బుట్టబొమ్మ నన్ను చుట్టుకుందిరో. మరి ఈ సాంగ్ ని రామజోగేశ్ శాస్త్రి గారు రాయగా తమన్ గారు మ్యూజిక్ అందించారు. మరి అర్మాన్ మాలిక్ పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సారా హక్తే సారా బచ్కే మూవీ నుంచి తేరే వాస్తే ఫలక్ సే మే చాంద్ లాఉంగా. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయగా సచిన్ జిగర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి వరుణ్ జైన్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాక లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్.

మరి నెక్స్ట్ మనం ఖుషి మూవీ నుంచి నా రోజా నువ్వే నా. మరి ఈ సాంగ్ ని శివ నిర్వాణ గారు రాయిగా హిమేష్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి అబ్దుల్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్

0: పట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గాస్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ బ్రహ్మాస్త్ర మూవీ నుంచి కేసరియా తేరా. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయగా అర్జిత్ సింగ్ గారు పాడారు. మరి ప్రీతం మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
1: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
1: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: വിഷ്ണു ഡെവലപ്പേഴ്സ്.
1: ഫോൺ 7996079666.
2: సరదాగా కబుర్లు చెప్పేవారే లేరని ఆలోచిస్తున్నారా?
0: మరి మీతో సరదా సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
2: సరదాగా కాసేపు
0: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు
2: ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4. ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ సార్ మూవీ నుంచి మాస్టారు మాస్టారు. మరి ఈ సాంగ్ ని రామ్ జోగే శాస్త్రి గారు రాయగా మోహన్ గారు పాడారు.

లిజనర్స్ విన్నారు కదా, ఈ రోజు తీన్మార్ లో ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ అలాగే హిందీ సాంగ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే తీన్మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.

0: విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజన.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.